0: సరిగ్గా అది రియలైజ్ అయ్యి రిపోర్ట్ చేస్తే అంత బెటర్ మనకి. ఎలా అయితే మనం రోడ్ యాక్సిడెంట్స్ లో గోల్డెన్ అవర్ అంటామో
1: కరెక్ట్
0: ప్రాణం
1: ప్రాణం
0: నిలబెట్టడానికి,
1: కరెక్ట్
0: సిమిలర్లీ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినప్పుడు ఎంత క్విక్ గా 1930 అనే నంబర్ కి కాల్ చేయడము, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో రిపోర్ట్ చేస్తే కనుక, ఏదైతే అమౌంట్ మన అకౌంట్స్ నుంచి ఫ్రాడ్స్టర్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో ఈ ప్రాసెస్ లో ఉండగానే
1: చైన్ బ్రేక్
0: దాన్ని
1: చేయగలుగుతాం.
0: హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు
1: ఓకే
0: చూస్తారు ఫస్ట్ లెవెల్లోనా సెకండ్ లెవెల్లో ఎక్కడుందో చూసి దాన్ని ఇమీడియట్ గా హోల్డ్ చేస్తారు. సో దాట్ వే మనకి అట్లీస్ట్ అమౌంట్ ఫ్రాడ్స్టర్ చేతుల్లోకి వెళ్లకుండా హోల్డ్ అవుతుంది, దాన్ని మనము త్రూ కోర్ట్ దాన్ని తిరిగి
1: పొందే అవకాశం ఉంది.
0: ఎస్
1: సో మీరు అన్నట్టు ఫినాన్షియల్ ఫ్రాడ్, ఫినాన్షియల్ డిజిటలరీస్ అయితే ఒక రకం. ఇదే టెక్నాలజీలో ఆన్లైన్ హెరాస్మెంట్స్, సైబర్ బుల్లింగ్, ఎస్పెషల్లీ అగేనెస్ట్ ఉమెన్ జరుగుతున్న తరుణాల్లో, ఇటు ఫ్యామిలీ పరంగా ఒక గర్ల్ బీట్ మైనర్ ఆర్ మేజర్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల రిపోర్ట్ చేయడానికి భయపడచ్చు.
0: దీస్ డేస్ మనం ఏది చేసినా ఆర్ లైఫ్ అండ్ ఆల్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్ పబ్లిక్, మనమే పెట్టుకుంటున్నాం అన్ని పబ్లిక్ ఆర్ సైబర్ స్పేస్లో. సో ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, ఎటువంటి మన పిక్చర్స్ ఆర్ వీడియోస్ షేర్ చేస్తున్నాము, షేర్ చేయకపోయినా దే ఆర్ ఆల్ స్టోర్డ్ ఇన్ సంబడీస్ మెమరీస్.
1: మెమరీ
0: ఎస్, సో అటువంటి స్కోప్ ఇప్పుడు మీరు చూస్తే షీటీన్స్కి వచ్చే చాలా మటుకు వస్తున్న కంప్లైంట్స్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నప్పుడు, ఫ్రెండ్ ఇన్ అ సెన్స్ మేబీ దే ఆర్ ఇన్ అ రిలేషన్, వెన్ ఆల్ ద టర్మ్స్ వర్ గుడ్, ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఇంటిమేట్ ఇమేజెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్ వీడియోస్ మెసేజెస్ ఇవన్నీ కూడాను, ఇప్పుడు ఏదైనా ఇఫ్ షీ వాంట్స్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఇన్ దట్ రిలేషన్, ఇప్పుడు వాళ్ళు అవన్నీ
1: యూజింగ్
0: షూ
1: అగైనెస్ట్ హర్,
0: పెట్టి ఆమెను బెదిరించడము, సోషల్ మీడియాలో పెడతామని చెప్పడము, అలానే వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ పంపించడము, వాటిని మార్ఫ్ చేసి
1: చేసి
0: మళ్ళీ పంపించడము, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడము, దట్ ఈస్ అ ఇమెన్స్ ట్రామా ఫర్ ఎనీ గర్ల్
1: గర్ల్
0: అండ్ దేర్ ఫ్యామిలీ
1: కరెక్ట్
0: ఆల్సో.
1: కరెక్ట్
0: సో మనము ముఖ్యంగా అమ్మాయిలు వెన్ దే ఆర్ షేరింగ్ దేర్ ఇమేజెస్ ఆర్ రికార్డింగ్ దేర్ యాక్ట్స్, ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అవి, ఎవరి దగ్గర ఉంటున్నాయి అవి, ఎట్లాంటివి షేర్ చేస్తున్నామనే అవేర్నెస్ తో లేకపోతే గనక దే విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ సమ్ డే
1: కరెక్ట్
0: ఇన్
1: ఇన్
0: రాంగ్
1: ట్రబుల్.
0: హ్యాండ్స్. మోర్ ఓవర్ మీకు ఎంత నమ్మకం ఉన్న మనిషి అయినా ఇట్ ఈస్ ఆల్ స్టోర్డ్ సమ్వేర్ ఎల్స్, ఈవెన్ ఇఫ్ నాట్ దిస్ సేమ్ పర్సన్ సంబడి ఎల్స్ ఆల్సో కెన్ యూజ్ దెమ్.
1: కరెక్ట్
0: అదర్వైజ్ ఈవెన్ అ నార్మల్ డీసెంట్ పిక్చర్ పుట్ ఆన్ సోషల్ మీడియా కెన్
1: కెన్ బి
0: ఆల్సో బి
1: మాఫ్డ్
0: యూజ్డ్ అండ్ మాఫ్డ్ అండ్ ఆల్. అట్లా అని పెట్టడమే మానేయాలా అంటే అని కాదు, ఇట్ ఈస్ అప్ టు యూ, యు ఆర్ టేకింగ్ ద రిస్క్.
1: కరెక్ట్
0: నువ్వు సెక్యూరిటీ మెజర్స్ అన్ని వాడుతున్నావా, నీ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నావా, షేర్ చేసేవి సెక్యూర్ మోడ్ లో పెట్టుకున్నావా, ఇవన్నీ చూసుకుంటే సరే, అయినా కూడా అవేం అవసరం లేదు. నేను పబ్లిక్ గా పెట్టుకుంటున్నాను సోషల్ మీడియాలో ఫర్ లైక్స్ ఆర్ వాట్ ఎవర్ షేర్స్, ఇటువంటి వాటి కోసం పెట్టుకుంటున్నాను అంటే యూ ఆల్సో హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అట్లా అని చెప్పి తప్పదా మేము కాన్సిక్వెన్సెస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చేయొచ్చా అనేది కూడా కాదు, జస్ట్ బికాస్ దే ఆర్ ఓపెనింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్, వాళ్ళు షేర్ చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు, బట్ దాన్ని ఎంతవరకు హౌ దే ఆర్ ది అదర్ పర్సన్ ది ఫ్రాడ్స్టర్ ఆర్ ది ఆన్లైన్ స్టాకర్స్ వీళ్ళందరూ ఉంటారు, హౌ దే ఆర్ యూజింగ్ అనేది దానికి సంబంధించి చట్టం ఉంది మనకి ఐటీ యాక్ట్ ప్రకారము, వీ కెన్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఒక్కోసారి ఒక నార్మల్ ఫోటోకి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైనా డ్రెస్సింగ్ అనో లేకపోతే సమ్ ఎట్లా ఉన్నప్పుడు పెట్టిన ఫొటోస్కే కాదు, నార్మల్ వాటికి కూడా
1: బుల్లింగ్ జరుగుతుంది.
0: బుల్లింగ్ జరుగుతుంది, మీరు నల్లగా ఉన్నారు లావుగా ఉన్నారు అని ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్, ఇట్ ఈస్ నాట్ దట్ వీళ్ళు చేయకూడదు అని వీళ్ళు పెట్టకూడదు అనేది మనం ఆపడానికి లేదు, ఇట్ ఈస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్, బట్ వాట్ ఈస్ ది హౌ వీఆర్ డీలింగ్ విత్ దోస్ హు ఆర్ యూజింగ్ దీస్ అనేది ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ది ఐటీ యాక్ట్, వీ ఆల్సో హ్యావ్ నాన్ కన్సెన్షువల్ ఇంటిమేట్ ఇమేజ్ అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఉంది, దానిలో కనుక మనము ఈ మన ఇమేజ్ అప్లోడ్ చేస్తే యూ గెట్ అ హ్యాష్ వాల్యూ జనరేటెడ్ ఫర్ దాట్. సో అది హ్యాష్ వాల్యూ జనరేట్ చేసి మనం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ సర్చ్ త్రూ అవుట్ ది ప్లాట్ఫామ్స్ టు విచ్ దోస్ ప్లాట్ఫామ్స్ ఓన్లీ ఎక్కడెక్కడ షేర్ అయ్యాయని తెలిసి అవి డిలీట్ చేస్తుంది. సో దాట్ అది మనకి బయట కంట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, ఇట్ ఈస్ కాల్డ్ స్టాప్ NCII.
1: టెక్నాలజీతో పాటు బ్రతకాల్సిందే, టెక్నాలజీతో తీసుకెళ్తూ ముందుకెళ్లాల్సిందే. అయితే ఇటు పేరెంట్స్ కూడా ఈ మధ్య ఇదొక డిలమా టైప్ సిచ్యువేషన్ అయిపోయింది సమాజంలో. పూర్తిగా టెక్నాలజీని దూరం చేస్తూ పిల్లల్ని పెంచలేము, అలా అని చెప్పి టెక్నాలజీలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్ళమలేము, కన్సిడరింగ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఈస్ యువర్ థాట్ అండ్ పేరెంట్స్ రోల్, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు రేజింగ్ ఎ గర్ల్ చైల్డ్?
0: విచ్ ఎవర్ చైల్డ్, ఐ ఫీల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రేజింగ్ దెమ్ అప్, ద సేమ్ వాల్యూస్, సేమ్ స్ట్రెంగ్త్స్, సేమ్ సెన్సిటివిటీస్ ఆర్ సెన్సిబిలిటీస్ వీ హ్యావ్ టు

0: inculcate to
1: Correct.
0: both genders. Maybe we'll have to teach a bit differently for boys and differently for girls. విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ, ముందు మనము మనుషులుగా ఎట్లా ఉండాలో నేర్పిన తర్వాత టెక్నాలజీ ఎట్లా వాడాలో నేర్పిస్తే బాగుంటుంది. హౌ వీ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, హౌ వీ షేర్ విత్ అదర్స్, హౌ డు వీ కేర్ అబౌట్ అదర్ బీయింగ్స్, రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడము, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడము, ఇటువంటి ఇమోషనల్ స్ట్రెంగ్స్, మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, కల్చర్, మన భారతదేశం, మన చరిత్ర అవ్వచ్చు, ఇటువంటివన్నీ నేర్పిన తర్వాత టెక్నాలజీ అంటే అఫ్కోర్స్ వెనకబడిపోతారు కదా. రోబోటిక్స్ ఇప్పట్లో 2-3 ఏళ్ళ వాళ్ళే చేస్తున్నారు, ఏఐ చేస్తున్నారు, వెనకబడిపోతారు కదా అంటే నో. యూ ఐ ఫీల్ దేర్ షుడ్ బి ఫస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎంతవరకు వాడచ్చు టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అప్ టు ది ఇండివిజువల్స్. కాబట్టి ఐ ఫీల్ ఇప్పుడు కర్ణాటకలో, ఏపీలో పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేశారు అన్నారు. మన దగ్గర కూడా అట్లా చేస్తే బాగుండని అనుకునే వాళ్ళు మొదటి వర్సలో ఉంటాను నేను, బికాజ్ వాళ్ళకి ఆ ఏజ్కి అవసరం లేదు. అండ్ ది ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ బ్రెయిన్ ఆఫ్ చిల్డ్రన్, ఇట్ ఈస్ వీ కాంట్ ఇమాజిన్ ది డ్యామేజ్ దట్ ఇట్ విల్ డూ.
1: మేడం, హైదరాబాద్ సిటీ పోలీస్ విషయానికి వస్తే మార్గదర్శక్ ద్వారా సీమిత్ర యాప్ కానీ, హాక్ ఐ కానీ, హైదరాబాద్ స్టార్ట్ చేసిన సంఘమిత్ర ద్వారా కానీ చాలా మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ కమింగ్ టు ద క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ కానీ ఇలాంటి సైబర్ క్రైమ్స్ విషయంలో సంఘమిత్ర రోల్ గురించి వివరిస్తారా?
0: సైబరాబాద్ పోలీస్ అండ్ ఎస్సీఎస్సీ వాళ్ళు కలిసి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది సంఘమిత్ర అని చెప్పి. మార్గదర్శక్ ఎట్లా అయితే ఆర్గనైజేషన్స్ లో వాలంటీర్స్ గా ముందుకు వస్తారో, కమ్యూనిటీలో విక్టిమ్స్ కి పోలీస్ కి మధ్య వారధిగా ఉండడానికి సంఘమిత్ర అనేది స్టార్ట్ చేశారన్నమాట అక్కడ. సో మనకి సంఘమిత్రలో భాగంగా మన కమ్యూనిటీలో ఉండే పెద్దవాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ దే స్టిల్ నాట్ వర్కింగ్ బట్ దే వాంట్ టు హెల్ప్ అదర్స్, లేదా ఎనీబడి, దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్ ఫర్ దాట్, హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ అనదర్ ఉమెన్
1: వాలంటీర్స్ గా వచ్చి
0: వాళ్ళు, బికాస్ వాళ్ళకి యాక్సెస్ ఇప్పుడు పోలీస్ కి రిపోర్ట్ అయినంత వరకు తెలియదు విషయం, అన్లెస్ వాళ్ళు వెళ్ళి ఫుడ్ పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వెళ్ళి ఇంటరాక్ట్ అయినప్పుడు తప్ప తెలియదు మనకి. బట్ ఈ సంఘమిత్రాలకి మార్గదర్శకులకి ఏంటంటే ఆన్ అ డైలీ బేసిస్ ఎవరన్నా దే కెన్ అబ్జర్వ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళు ఏదన్నా సడన్ గా యాక్టివ్ గా ఉండేవాళ్ళు రావడం డల్ అయిపోయారు లేకపోతే రావడం మానేశారు లేకపోతే సమ్ దెబ్బలు గమనించారు, ఇటువంటివి డైలీ ఉండే వాళ్ళే కదా చూసేది మన చుట్టుపక్కల వాళ్ళే కదా. సో అట్లా సంఘమిత్ర లాంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ సంబంధించి కొంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఇంటరాక్ట్ అవుతూ ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే ఇది ఇట్లా ఉంది, దీనికి సంబంధించి చట్టపరంగా ఇటువంటి వెసులుబాటు ఆర్ సొల్యూషన్ ఉంది కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవుదాము పోలీస్ని అని వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి పోలీస్ వరకు తీసుకురావడం వాళ్ళ పని.
1: బాగుంది మేడం. చివరగా శ్రోతలకి సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండడానికి మీ సందేశం?
0: ఫర్ ఎనీ వన్ అవేర్నెస్ ఇస్ ద కీ. మీరు పలానా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయొద్దు అని ఇంత అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా, ఇప్పుడు మేము ఏదైనా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ రిపోర్ట్ అయినప్పుడు నేను మా వాళ్ళని అడుగుతాను మీరు ఈ పర్టికులర్ కాలనీలో అవేర్నెస్ కార్యక్రమం చేశారా అంటే చేశాము అంటారు, లేదా మీ పర్టికులర్ అపార్ట్మెంట్ లో చేశారా అంటే చేశాము, ఆయన వచ్చారంట కూడా, అయినా కూడా ఏది వచ్చినప్పుడు ఏదో ఆలోచించులో అట్లా ఆలోచించుకుంటూ అట్లా అయిపోయింది డౌన్లోడ్ చేసేసారు. ఒకవేళ నిజమేనేమో అనుకుని డౌన్లోడ్ చేశారు. ఏపీలో అనుకుంటా ఒక సీనియర్ సిటిజన్, ఆయనకి డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు. ఒకసారి గురైనప్పుడు ఆయన బ్యాంక్ కు వెళ్లి ఒక 40-50 lakhs విత్డ్రా చేయడానికి కంగారు పడుతూ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ గమనించి కూర్చోపెట్టి ఇట్లా అవుతుందండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయగలిగారు. రెండోసారి మళ్ళీ వచ్చింది ఆయనకి కాల్ ఒక వారం రోజుల తర్వాతకే వస్తే మళ్ళీ ఆయన సేమ్ అదే ఏమో ఉంది అట్లనే డిమాండ్ చేస్తున్నారు అనేసరికి ఈసారి బ్యాంకు కు వెళ్ళి అడిగితే మళ్ళీ నన్ను పే చేయనివ్వరు అని చెప్పి ఆయన వేరే మార్గాల ద్వారా మళ్ళీ మొత్తం అమౌంట్ పే చేశాడు
1: సెకండ్ టైం.
0: So what is the learning that we are taking despite the awareness, despite being cautioned? So it is all, they are playing with the psychology. Bhayam lo petti, oka kangar lo petti, chestaru anamata. So, సరే అవేర్నెస్ అన్న ఇస్తున్నాము దాన్ని అన్న తెలుసుకొని ఓకే ఇది ఇట్లా జరిగినప్పుడు ఇట్లా ఉండాలి అనేది తెలియాలి. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అరే నాకు ఇట్లా అప్పుడు చెప్పారు కదా సో ఇది మనము దీని భార్యను పడకూడదు, ఇది క్లిక్ చేయకూడదు, ఇది డౌన్లోడ్ చేయకూడదు, ఇది అప్లోడ్ చేయకూడదు అనేది అలర్ట్నెస్ అన్నమాట. సో ఈ అవేర్నెస్ అలర్ట్నెస్ లేకపోతే యూనో పోలీస్ కాన్ బి విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అండ్ కీప్ ఆన్ ప్రొటెక్టింగ్ దెమ్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఈవెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్.
1: సైబర్ క్రైమ్స్ విషయాల్లో కానీ డిజిటల్ అరెస్ట్ ఆర్ డీప్ ఫేక్ ఫ్రాడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శిల్పవల్లి గారు చెప్పినట్టు అవేర్నెస్ అండ్ అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మేడం, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: థ్యాంక్ యూ. నమస్తే.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు సైబర్ క్రైమ్స్ గురించి ఖైరతాబాద్ జోన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి కె శిల్పవల్లి ఐఏఎస్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా చక్రవర్తి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్రం లారీ డ్రైవర్.

గంధాలే విల్లాలి వీరలే వీరమణి గంధాలే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

ఇరుముడి ఈ చిత్రం కోసం డప్పు సీను పాడిన పాట విన్నారు. గీతరచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. పాడుతా తీగ ఈ చిత్రం కోసం మనో పార్థసారథి ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం విందాం. సంగీతం మహేష్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:35 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు మరికొన్ని క్షణాల్లో.
1: ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజీ శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: యోంతః ప్రవిశ్య మమవాజమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వథాంనా అన్యాంస్తః హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. జగత్కళ్యాణ చక్రవర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగడుగు దండాలవాడు అయిన శ్రీనివాస పరబ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఎంతో ముచ్చటగా స్వామి సింహవాహనారూఢుడై దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మలయప్ప స్వామి ఒక్కడే సింహవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణ పరమాత్మగా ఏ రకంగా తాను విహరిస్తాను అన్న విభూతి దర్శన భాగ్యాన్ని కలియుగవాసులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీనివాస పరబ్రహ్మ ఆనంద నిలయాధీశుడై ధ్రువమూర్తిగా వెలుగుందేటువంటి స్వామి ఏకకాలంలో అనేక భక్తుల యొక్క మనస్సులలో ఆనంద పరవశం కలిగింపచేయడం కోసం తనంతట తానుగా ఉత్తమమూర్తిగా మలయప్ప స్వామిగా వేంచేపు చేసి స్వామి తన యొక్క వాహన మండపం నుంచి సింహ వాహనాన్ని అధిష్ఠించి చక్కని యోగ నరసింహ అవతారంతో దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. విష్ణువు సింహముఖుడై దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి వైనం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినటువంటి కరుణ కూడా మనకి అందులో కనబడుతుంది. యోగశాస్త్రంలో కూడా సింహం వాహనశక్తికి గమనశక్తికి ప్రతీక అని, అలాగే పరాక్రమవంతులైనటువంటి భీమాదులందరూ కూడా సింహబలులు అని మనకి పురాణాలు ఇతిహాసాలు కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిగించినట్లయితే ఆనంద నిలయంపై నలువైపులా కూడా సింహ ప్రతిమలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సమస్త భక్తులను కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా అవి మనకి భాసిస్తూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో వెంకటనాథుడు తిరువెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి ఇలా సింహ వాహనంపై విహరించడంలో ఆంతర్యమేమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను. కాబట్టి భక్తులారా, మీకు భయపడవలసినటువంటి పని లేదు అన్న తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ స్వామి యొక్క మంగళ మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని శ్రోతలారా మనసనే చక్షు ద్వారా మనం గనక వీక్షించినట్లయితే స్వర్ణమయమైన సింహాసన సింహపీఠంపై స్వామివారు చక్కగా నరసింహస్వామి స్వరూపంలో యోగ నరసింహునిగా తన యొక్క దక్షిణ పాదాన్ని వామపాదాన్ని అటూ ఇటూ ఉంచి తన రెండు చేతులు కూడా మోకాళ్లపై ఉంచి ఒక దివ్యమైనటువంటి

0: ఆనందంతో భాసిల్లుతూ ఉన్నారు. ఆయన పక్కన చక్కగా ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి అలంకారాలన్నీ కూడా వాటన్నిటితో దివ్య కాంతులతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు సుగంధ పుష్పమాలికల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖమండలం ప్రకాశిస్తోంది. రాజాసనానికే రాజాసమైనటువంటి ఆ అలంకారం భక్తకోటి కనులకు ఆనంద అతిశయాన్ని అందిస్తూ ఉంది. మృగరాజు అంటేనే సింహం నోరు తెరిచి జటాజూటాన్ని విదిలిస్తూ గర్జిస్తున్నటువంటి భంగిమలో అటు సింహం ఉంది. ఆ సింహం అపస్మారుడనేటువంటి వాడిని అణిచిపెడుతున్నట్టుగా మనకి వాహనంలో చక్కగా కనిపిస్తోంది. అంటే అజ్ఞానాన్ని అణగదొక్కేటువంటి సింహం, ఆ సింహంపై స్వామి అంటే మన అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా స్వామి ఈ వాహన సేవలో మనకి భాసిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సద్యోరూపంగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. అంతేకాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఆలస్యమైందేమో అని ఆందోళనతో, నాయన ప్రహ్లాద నిన్ను రక్షించడంలో నేనేమైనా ఆలస్యం చేశానా అని కరుణ కూడా చూపించినటువంటిది. అంటే శిష్యులకు భక్తులకు ఆర్తులకు అది సింహవాహనం సింహావతారమైనప్పటికీ కూడా కరుణతోనే కారుణ్యంతోనే వాత్సల్యంతోనే భాసిస్తుంది. కానీ ఎవరైతే దుష్టులున్నారో అధర్మ మార్గంలో అజ్ఞానంతో భోగాలపై పడి అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ఆ సింహం యొక్క జూలు విదిలించుకునే పరాక్రమ స్వరూపంగా ఒకసారి తలుచుకుంటేనే ఏ రకంగా గజానికి స్వప్నంలో సింహం వచ్చినా ఆందోళన చెడి పరిగెడుతుందో, అలా పాపాత్ముల యొక్క హృదయాలలో సింహస్వప్నంగా సింహంగా నేను వెలుగొందుతాను అన్న స్వరూపంతో స్వామి అదిగో సింహ గమనుడై ముందుకు వస్తూ ఉన్నాడు. నైరుతి మూలకి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, అనంతాళ్వారితో సమీపానికి విచ్చేస్తూ ఉన్నారు. దివ్య మకర తోరణాలతో అద్భుతమైనటువంటి శ్వేత ఛత్రాల యొక్క ఛాయలో దేదీప్యమానంగా స్వామి మంగళ మనోజ్ఞ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సింహం కూడా తన పరాక్రమాన్ని చూపించే విధంగా తన ముందున్నటువంటి రెండు పాదాలను పైకెత్తి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఇలా అద్భుత మనోజ్ఞ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ భాగ్యాన్ని మనోనేత్రాలతో చక్కగా విని ధరించేటువంటి ఆకాశవాణి శ్రోతలు మనందరి యొక్క కూడా జన్మ ధన్యమయ్యేటువంటి మధుర క్షణములు ఇవి. ఇటువంటి వాహన విశేషాల్ని అంశాల్ని మరికొన్నిటిని మనం శ్రీమాన్ శేషాచార్యుల వారి యొక్క గళం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సింహ వాహన పరాక్రమ వైభవం మనందరికీ కూడా లభించాలని, మన అజ్ఞానం తొలగాలనేటువంటి భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ బిరుదు ఎంతో సార్థకమైనది. ఎందువల్లంటే అన్ని అవతారముల యొక్క రహస్యాన్ని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తులందరికీ దర్శింపజేస్తూ తన యొక్క వైభవాన్ని చాటి చెబుతూ అనేక యుగాల చరిత్రలన్నింటినీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శించినట్లయితే ఒక్కసారి ఈ మానవ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంత చక్కని కమనీయ రూపంతో ఆ స్వామి వెలిగిపోతున్నాడో చూడండి. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అర్చావతారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు నిగ్రహం అనేది కలుగుతుంది. ఆ నిగ్రహం కలిగినప్పుడు హృదయం పరమాత్ముని యందు లగ్నమయ్యి ఇతరమైన విషయాలన్నీ విస్మరిస్తారు. అదేవిధంగా ఈనాడు తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటే సింహవాహనం మీద ఆ స్వామిని దర్శించినటువంటి భక్తుల యొక్క నేత్రములు గాని మనస్సు గాని చంచలమైన మనస్సు కూడా స్థిరంగా స్వామి స్వరూపమునందే నిలిచిపోయి వేరే ఐహికమైనటువంటి విషయములను మరచిపోతూ తదేకంగా ఆ స్వామి అందే లగ్నమవుతూ ఉంది. వారి యొక్క హృదయము అలాగే దర్శనము కూడా యోగమంటే అదే కదా. యోగ నృసింహునిగా ఆ స్వామిని మనం భావన చేసినట్లయితే ఆ యోగమంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసు.

చేసుకోవటమే. అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శిస్తూ, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి యోగము. ఆ కింద సింహాకారంలో ఉన్నటువంటి ఆ రూపం వాహనాన్ని చూచినప్పుడు భయం కలుగుతుందా? ఆ పైన ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఆనందం కలుగుతుందా? ఈ సింహవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఈ భయంకరమైనటువంటి సింహముల వలె వెంటాడేటువంటి ఐహికమైన ఈ సమస్తమైనటువంటి భవ బాధల నుంచి ఆ పరమాత్ముడే సంరక్షిస్తాడు మనని అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలుగక మానదు. ఒక సముద్రాన్ని సమీపించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగానైతే మనకి ఆనందాన్ని భయాన్ని కలిగిస్తుందో, అదేవిధంగా ఇక్కడ సింహరూపములైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించి ప్రసన్నంగా అనుగ్రహించేటువంటి పరమాత్ముని దివ్యస్వరూపం అనేది మనకి ద్యోతకమవుతూ ఉన్నది. అంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సింహమైన ఆ పరమాత్మ స్వరూపమైన భక్తుల యొక్క రూపమైన ఇదంతా పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. ఎందువల్లంటే ఈ జగత్తంతా పరమాత్ముని కన్నా భిన్నమైనది కాదు కదా. అనేక రూపాలలో ఈ లోకం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి జీవరాశులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, అలాగే మానవులు ఉంటారు. ఉద్భిజములు, అండజములు, శ్వేదజములు, యోనిజములు అనబడేటువంటి అనేక రకములైన జీవరాశులతో చరాచరములతో నిండినటువంటి ఈ సమస్తమైన ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడే ఉన్నాడు, కానీ చూడడానికి ఆ రూపములు మాత్రం భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ భావనతో ఆలోచించినట్లయితే ఒక సింహాన్ని చూచినప్పుడు భయము లేదు, అలాగే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ప్రాణిని చూచినా కూడా దాని పట్ల తక్కువ భావము లేదు, క్రూరమైన మృగాన్ని చూచినప్పుడు భీతి లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయమేగా. ఈ జ్ఞానాన్ని పొందటమే నిజమైనటువంటి తత్వము, అదే యోగము. ఆ యోగాన్ని మనందరికీ నేర్పిస్తున్నట్లుగా యోగ స్వరూపునిగా ఆ చక్కని చిహ్నంతో, ముద్రతో పరమాత్ముడు రెండు చేతులను తన మోకాళ్లపై నిలిపి ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఆ సింహవాహనాన్ని అధిరోహించి, ఓ భక్తులారా, మీరు ఏ విధంగానూ ఈ సంసార సాగరాన్ని చూచి భయపడవలదు, ఇదంతా నా మాయాకల్పితమే అనే విషయాన్ని తెలుసుకోండి. సింహముల వలె కనిపించేటువంటి ఈ లౌకికమైనటువంటి ఈ దుఃఖములకు మీరు ఏమాత్రమూ భయపడద్దు. నన్నే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఇవన్నీ, ఈ బాధలన్నీ కూడా గాలిచేత ఎగరగొట్టబడినటువంటి దారుణమైన మేఘరాశుల వలె చెల్లాచెదరైపోతాయి. మేఘముల వెనుక దాగినటువంటి సూర్యుని వలె దేదీప్యమానంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ నేను మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాను, మోక్షాన్ని మీకు అందిస్తాను. మీరు ఉండవలసింది ఎలాగా అంటే, నేను ఏ రకంగా నిశ్చలమైనటువంటి స్వరూపంతో ఈ సింహవాహనం మీద మీకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నానో, అలాగే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, శీతోష్ణములు మొదలైన ద్వంద్వములన్నీ పట్టించుకోకుండా నిశ్చలతత్వంతో మానవ దేహాన్ని మీ అందరికీ అందించినందుకు, దాన్ని సార్థకం చేసుకుంటూ మీ ఇంద్రియములన్నింటినీ, మనస్సుని కూడా చంచలం కాకుండా, విషయముల పట్ల ప్రసరించకుండా, నా రూపమునందు, నా తత్వమునందు దానియందే నిలబెట్టి మీరందరూ మోక్షాన్ని పొందండి అని ఉపదేశిస్తున్నట్లుగానే ఉన్నది. అలాంటి పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్ని ఆనందంగా వర్ణించేటువంటి అపౌరుషేయమైన వేద రాసులతో, ఇదిగో చూడండి, ఇక్కడ వేద పండితులందరూ ఈ మాడవీధుల్లో పరమాత్ముని యొక్క దివ్య తత్వాన్ని ఆ వేదరాశిలో వర్ణింపబడినట్లుగా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వేదములంటే ఆ పరమాత్ముని స్వరూపమే కదా. అలాంటి పరమాత్ముణ్ణి మనందరం కూడా ఈనాడు సింహవాహనారూఢుడై తిరుమాడవీధులలో
కలియుగ వైకుంఠం.

0: ఘనమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కన్నులకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా స్మరించుకుందాం, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అయ్యా, బ్రహ్మశ్రీ మారుతి గారు, మీరు చక్కగా స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి. భక్తులారా, మనందరం శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపరీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష, మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శరణాగతి ఎలా చేయాలి, స్వామివారిని ఎలా ఆశ్రయించి తరించాలి అని మనకి కులశేఖర ఆళ్వాళ్ళు చక్కగా తెలియపరిచారు. అదేవిధంగా పరాక్రమంతో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్న విషయం ప్రహ్లాదుడు ద్వారా మనకి తెలుస్తుంది. సింహ స్వభావం ఎటువంటిది అంటే, పరాక్రమంలో సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వవతాం నకలు వయస్తేజసాం హేతు. సింహము ఎంత చిన్నపిల్లైనప్పటికీ కూడా, చిన్న శిశువైనప్పటికీ కూడా అది మదంతో కూడినటువంటి గజం యొక్క కుంభస్థలం మీదే దృష్టింది, దానిపైనే దాడి చేస్తుందిట. అంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అంతేనా కాదు, దాని యొక్క స్వభావం గురించి నీతి శతకంలో భర్తృహరి కూడా చెప్తారు. క్షుత్క్షమోపి జరాకృషోపి శిథిల ప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి విపన్న దీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభభిషిత గ్రాసైక బద్ధ స్పృహ హిం జీర్ణం తృణమత్తి మాన మహతాం అగ్రేసర కేసరీ. ఏమిటండి ఈ నీతిలో మనం తెలుసుకోవాల్సింది అంటే, సింహము ఎటువంటిదైనప్పటికీ, క్షుత్క్షామోపి ఆకలితో బాధపడుతున్నప్పటికీ, జరాకృషోపి ముసలితనం వచ్చినప్పటికీ, శిథిలప్రాయోపి శిథిల దశకి తేరుకున్నప్పటికీ కూడా, కష్టాం దశామాపన్నోపి ఎంతటి కష్టదశం క్లిష్టదశం వచ్చినప్పటికీ కూడా, తన యొక్క శక్తి క్షీణిస్తున్నప్పటికీ కూడా, చివరికి ప్రాణాలు పోతున్న సమయంలో కూడా, కిం జీర్ణం తృణమత్తి, వేటాడే అవకాశం లేదు, శరీరం సహకరించట్లేదు అని తన దగ్గర దొరికేటువంటి పచ్చిక బయళ్ళు స్వీకరిస్తుందా, లేదు లేదు, ఏదో రకంగా శక్తి కూడ తీసుకుని మత్తేభేంద్ర విభిన్న అంటే మదించినటువంటి ఏనుగ కుంభస్థలంలో ఉండేటువంటి మాంసాన్నే స్వీకరించాలి అనుకుంటుంది. ఎందుకంటే మాన మహతామగ్రేసరక్కేసరి మానవంతుల్లో ముందుండేటువంటిది మృగరాట్ సింహం. మరి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా, భోగాలకి వశులం కాకుండా నిరంతరము ఏ రకంగా సింహము ఆ గజం యొక్క కుంభస్థలం మీద దృష్టి పెట్టిందో, అలాగే మనకు పురుషార్థములలో తురీయమైనటువంటి మోక్షం అనేటువంటిదే మనకు కుంభస్థలం లాంటిది మనం సింహంగా భావిస్తే, కాబట్టి దానిపైన మన దృష్టిని వించి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా పట్టు విడవకుండా, ఎవరైతే ఆ మోక్ష పదాన్ని దక్కించుకోవడానికి భక్తి సామ్రాజ్యాన్ని, భక్తిని సాధనంగా మలుచుకుంటారో, అటువంటి వారికి నేను వశమవుతాను అన్న తత్వాన్ని తెలియపరిచే రీతిలో స్వామివారు చక్కగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను వీక్షించి ఆయన యొక్క చరణ సేవలో తరించాలని భక్తులందరూ కూడా, ఎంతో మంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా కళాకారులు కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. గజరాజులు ముందుకు కదులుతూ ఉన్నాయి, వృషభాలు ముందుకు కదులుతూ ఉన్నాయి, అశ్వరాజాలు కదులుతూ ఉన్నాయి, పక్షులు కూడా చక్కగా వాహనం చుట్టూ విహరిస్తూ అవి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాయి. స్వామి వాహనం ముందుకు కదులుతూ ఉంటే వృక్షరాజాలు ఆనందాన్ని తెలియపరుస్తున్నాయా అన్నట్లుగా తమ యొక్క కొమ్మలను అటూ ఇటూ ఊపుతూ కూడా స్వామి దర్శన భాగ్యానికి పరవశించినట్లుగా ఉంది. వీటన్నిటినీ పరవశింపచేయడం కోసం వాయువు కూడా చల్లగా వీస్తూ ఉంది. వాతావరణం కూడా భక్తులకు సహకరించే విధంగా, సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తిరుమలలో అందజేస్తూ ఉన్నాడు. ఇలా

0: అందరి మనస్సులలో కూడా ఆనంద పరవశాన్ని నింపింపజేస్తూ స్వామి ఎంతో వైభవంగా వైభవోపేతంగా దివ్య మంగళ మనోజ్ఞ దర్శన భాగ్యాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. అందుకే అంటారు, సంచింతయేత్ భగవత శరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్న కచక్రవాల జ్యోత్స్నాభిరాహత మహత్ హృదయాంధకారం యచ్చౌచ నిస్సత సరిత్ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్యధికృతేన శివశివోభూత్ జాతుర్మనశ్యమలశైలని సృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని మనకు వ్యాసమహర్షి భాగవతంలో తెలియజేస్తారు. వజ్ర అంశ ధ్వజ కమలాది చిహ్నాలు కలిగి శోభాయమానంగా వెలుగుందేటువంటి ఉన్నతమైనటువంటి నఖమండల యొక్క కాంతులతో భక్తుల హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగిజేసేటువంటి ఆ భగవత్ చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో మనం చక్కగా సేవించాలి. ఆ స్వామి యొక్క దివ్య పాదారవిందం అందుకోవాలని చింతన చేయాలి. ఎవరి చరణాలను ప్రక్షాళన చేయడం ద్వారా వెళ్ళినటువంటి పాదోదకం పవిత్ర గంగాజలాలను శిరస్సును దాల్చి శివుడు శివత్వాన్ని పొంది ఉన్నాడో, అలాగే ఎవని యొక్క చరణాలను ధ్యానించడు పురుషుని అంతఃకరణంలో కుట్టల కొలదిగా పేరుకుపోయినటువంటి పాపరాశులు సైతము ఇంద్రుని యొక్క వజ్రాయుధ ప్రయోగంతో పర్వతాలు ముక్కలైపోయినట్లుగా పటాపంచలైపోయాయో, అటువంటి భగవంతుని యొక్క చరణ కమలములే మనకు శరణములు అన్నటువంటి భావనతో మనం స్వామిని చక్కగా కీర్తించాలి. నిరంతరము కూడా ఆండాళ్ళు కూడా తన యొక్క తిరుప్పావైలే గుహలో నిద్రించినటువంటి సింహస్వరూపమా శ్రీకృష్ణ సింహమా అని కీర్తించింది. ఇలా అందరి చేత కూడా కీర్తింపబడినటువంటి స్వామి అందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం మనలో అటువంటి పరాక్రమాన్ని అందించి అపస్మారుని సింహం తొక్కిపెట్టినట్టుగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అధర్మాన్ని తొక్కిపెట్టి జ్ఞానం వైపు మన మనస్సుని మరల్చుకోమని, మన యొక్క దృష్టి నిరంతరము కూడా తురీయమైనటువంటి కైవల్య సాధనకై పరితపించమని, అలా ఎవరైతే ఉపక్రమిస్తారో వారికి సింహానికి ఉన్నటువంటి బలాన్ని మీకు నేను అందిస్తానని సుమా అన్న తత్వాన్ని కూడా మనకి తెలియజేసే విధంగా స్వామి మంగళ మనోజ్ఞుడై ప్రసన్న చిత్తుడై యోగంతో యోగ నారసింహుడిగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. రాజ టీవీతో వెలుగొందుతూ ఉన్నాడు. దివ్య పుష్ప మాలలతో శోభితుడై అనేకమైనటువంటి రత్న ఆభరణాలు ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వైభవాన్ని కనులారా వీక్షించినా, చెవులారా విన్నా కూడా మనకు కలిగేటువంటి భాగ్యం అమోఘం అని చెప్పి, అందుకనే ప్రహ్లాదుడు కూడా ఎంతో చక్కగా మనకు భగవంతుడు అందించినటువంటి దానిని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు. కమలాక్ష నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శరము శరము అని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి యశశరీరాన్ని ఇంకా ముందుకు వెళితే అసలు జన్మ రాహిత్యాన్ని ఎలా పొందాలో దివ్య తత్వాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. ఆ ప్రహ్లాద తత్వాన్ని తెలుసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది, స్వామి దర్శనాన్ని తాను పొందడమే కాక తన తండ్రికి కూడా ఒక రకంగా మోక్షాన్ని అందించాడో, అటువంటి ప్రహ్లాదుడు యొక్క భక్తి మనందరిపై ఉండాలని చెప్పి మనం స్వామివారిని వేడుకుందాం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ శేషాచార్యులు గారు సింహవాహనారూఢుడైనటువంటి స్వామి వైభవ శక్తిని మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: పరమాత్ముడే ఎదురుగా నిలిచి అన్నీ ఇస్తానని చెప్పి ఉంటే అది కావాలి ఇది కావాలి అని సామాన్యులైనటువంటి వాళ్ళని అర్థించటం వ్యర్థం కదా. భగవంతుణ్ణి నిజంగా అర్థించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం మాత్రమే. ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూచి మైమరచిపోయి ముగ్ధులై పరస్పరము గోవిందనామాన్ని చక్కగా గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆనంద నిలయ నివాసుడనేటువంటి సార్థకత, ఆ స్వామి బిరుదు ఈనాడు నిజంగా సార్థకమై ప్రకాశిస్తూ ఉన్నది. త్రిజగతి సజ్జన సంగతిరేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ ముల్లోకముల యందు ఏమి సాధించాలి అంటే ఒక ఆధిపత్యం కాదు, ధనం కాదు, అంగబలం కాదు. ఏమి సాధించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యం, అది లభి

0: చూపించటం అనేటువంటిది దుర్లభం కదా. కానీ ఈనాడు ఇంతమంది భక్త జనుల యొక్క సమూహములన్నీ కూడా ఒకచోట ఏకమై ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే ఆ సాధు సజ్జన భాగవతోత్తముల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకన్నా నిజంగా జీవితంలో కావలసినటువంటి ప్రయోజనం ఇంకేమీ లేదు అని అర్థమైపోతూ ఉన్నది. పరమ భాగవతోత్తములు శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు వర్ణించినట్లుగా మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నాయనా, ధనాన్ని చూచి లేదా జనాన్ని చూచి యవ్వనాన్ని చూచి ఏమాత్రము గర్వపడకు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలోనే హరించుకుపోతాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా అందరూ పొందవలసింది ఆ పరమాత్ముని యొక్క దివ్య సన్నిధి మాత్రమే అనేటువంటి చక్కని సారాంశం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో మనకు గోచరమవుతూ ఉన్నది. అలాగే వయస్సు అనేటువంటిది నిత్యమైనది కాదు. నీరు ఎండిపోతే సరస్సులో ప్రయోజనం లేదు, అదేవిధంగా ధనం పోతే మన చుట్టూ ఏ పరివారమూ నిలబడదు. అందువల్ల నిజమైన తత్వాన్ని తెలుసుకోండి ఓ భక్తులారా అని యోగ నృసింహునిగా పరమాత్ముడు దర్శనాన్ని ఇస్తున్నాడు. వయసిగతే కహ కామవికార, వయస్సు దాటిపోయిన తర్వాత కోరికలన్నీ కూడా పోతాయి. శుష్కే నీరే కహ కాసార, నీరు ఎండిపోతే సరస్సెక్కడుంటుంది. క్షీణే విత్తే కహ పరివార, ధనం గనక లేకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ నశించిపోతాయి. జ్ఞాతే తత్వే కహ సంసార, ఎంతో ఉత్తమమైనటువంటి వాక్యం ఇది. జ్ఞాతే తత్వే, నిజమైనటువంటి పరమాత్మ తత్వం తెలిసినట్లయితే అసలు ఈ సంసారం అనేటువంటిది ఎక్కడున్నది? ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ. బాలుడైతే ఆటలలో నిమగ్నుడై ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలోనేమో ఆటల మీద ఆసక్తి, యవ్వనంలోనేమో విషయాల పట్ల ఆసక్తి, వార్ధక్యం వచ్చినప్పుడేమో ఆ జీవితంలో జరిగిన విషయాల మీద ఆలోచనతో ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ జీవనంలో కనిపించేటువంటి వయస్సులోని పరిణామాలలో ఎక్కడా పరమాత్మ మీద మనస్సు నిలవటం లేదు. పరమే బ్రహ్మణి కోపి నసక్త, నిజమైనటువంటి పరమాత్మ తత్వం మీద మాత్రం ఎవరికీ ఆసక్తి కలగటం లేదు. అలాంటి ఆసక్తి ఎలా కలుగుతుంది అంటే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తజనుల మధ్య నిలిచి ఆ పరమాత్ముణ్ణి చక్కగా దర్శించినప్పుడు ఆ నిశ్చల తత్వం అనేది ఏర్పడి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం ఏమాత్రమూ విస్మరించకుండా ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మ లీలలను ఈ చెవులతో వింటూ ఆనందంగా మనం ఈనాడు ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా చేరుకునే ప్రయత్నం చేద్దాం, మోక్ష సాధన చేద్దాం. అదే మనందరికీ ఉత్తమమైనటువంటి లక్ష్య సాధన. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆ పరమాత్ముని తత్వాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు అందిస్తారు, తెలుసుకుందాం.
1: ఆకాశవాణి శ్రోతలం మనందరం కూడా దివ్య దృశ్యాన్ని మన మనోనేత్రంతో చక్కగా ఇంతవరకు వీక్షిస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని చెప్పి దుష్టులను దండించి శిష్యులను రక్షించే ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులమైన మనందరం కూడా కరకమలాలు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారి వాహనం తిరువాడ వీధులలో నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉండగా చక్కగా ఒక పక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఉండగా వెనుక వేద పండితులందరూ కూడా చతుర్వేద పారాయణలు చేస్తూ ఉండగా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ పదచిత్రాలు అద్భుతమైనటువంటి నృత్యాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్వామి దివ్య వైభవాన్ని వీక్షించడం కోసం సుమారు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని ఆనందాన్ని పొంది పరవశిస్తూ ఉన్నారు. ఇలా ఆనంద నిలయాధీశుడైనటువంటి నిర్దిశయ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడం

0: కోసమే ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో విహరిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్యం ఎల్లవేళలా మనకు కలగాలని, ఆ స్వామి వైభవాన్ని అలకించేటువంటి చెవులు మనకెప్పుడూ కూడా అటువంటి స్వామి గుణ సంపదను అందించాలని మనం శ్రోతలందరం కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజీ శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

0: జ్యోతి చిత్రం కోసం జి వరలక్ష్మి బృందం పాడిన గురజాడ అప్పారావు గారి గీతం విన్నారు. సంగీతం పెండ్యాల.
1: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800117800 1800117001 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని

ఆకాశవాణి సమయం 9:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: సంగీతం కెవి మహాదేవన్.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
0: ఈ ప్రసారంలో 10 గంటలకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం 10:03 దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం 4వ భాగం ప్రసారమవుతుంది. ఇదే ప్రసారంలో 10:03
3: పోలీస్.
4: మిస్ సీమా,
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: గీతాంజలి ఈ చిత్రం కోసం రమ్య బెహరా శ్రీకృష్ణ పాడిన పాట విందాం.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: శ్రోతలకు ముఖ్య గమనిక: ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800117800 1801017 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ హైటెక్స్లో జరగనున్న సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో జరిగిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు నవరాత్రి 2వ రోజు సందర్భంగా నిర్వహించనున్న దాండియా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ 3 నెలల గర్భిణి అయిన మహిళా జర్నలిస్టుపై రాహుల్ గాంధీ, ఆయన బృందం అమానుషంగా దాడి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ దేశంలోని జర్నలిస్టులకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2000 రూపాయలకు పైబడిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వసూలు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాయిదా వేసింది. పండుగల సీజన్ దృష్ట్యా ఈ నెల 15 నుంచి ప్రారంభం కావలసిన ఎండీఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్టు కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్పీసీఐ తెలియజేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ద మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కాంబోడియా బౌద్ద భిక్షువులు ప్రశంసించారు. ఈ క్షేత్రాన్ని 4.26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని, ఇందుకోసం ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల బలోపేతానికి ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఇ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు ప్రధానంగా సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తారు. మౌలిక సదుపాయాలు, మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను నిన్న తాత్కాలికంగా విరమించారు. సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇవ్వడంతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వాటాలోని 3.09 టీఎంసీల జలాల్లో భాగంగా తుంగభద్ర నదికి నీటి విడుదల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సీఎంఈ ఓవి రమేష్ బాబు ఇచ్చిన ఇండెంట్ మేరకు రాబోయే 15 రోజుల పాటు విడతల వారీగా నీటిని విడుదల చేస్తారని డ్యాం ఇంజనీర్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 10:03 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దేవి నీరాజనం. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక. వినండి దేవి నీరాజనం ధారావాహిక.
2: ఓం శ్రీమాత్రే నమః.

శ్రోతలకు నమస్కారం. శరన్నవరాత్రుల సందర్భంగా సమర్పించే దేవీ నీరాజనం ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రులలో ఈరోజు నవదుర్గా స్వరూపం కాత్యాయనీ దేవి. అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో పూజలందుకుంటుంది.

పూర్వం కాత్యాయన మహర్షి పార్వతీదేవిని తన కుమార్తెగా పొందటానికి తీవ్ర తపస్సు చేశాడు. కాత్యాయన మహర్షి భక్తికి తపస్సుకు మెచ్చిన అమ్మవారు అతనిని దీవించి కుమార్తెగా జన్మించింది. ఆమె క్రమంగా సర్వశక్తి సంపన్నవుతుంది. అనేక ఆయుధాలను ధరించి ప్రజల మీద దౌర్జన్యాలను ఇబ్బందులను సృష్టించే రాక్షసులను నాశనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించడం ప్రారంభించింది.

దుర్గామాత యొక్క అత్యంత భయంకరమైన రూపమిది. అయినప్పటికీ ఆమె తన భక్తులకు మాత్రం శాంతమూర్తిగా దర్శనమిస్తూ కరుణామూర్తి అయి వారిని కాపాడుతుంది.

కాత్యాయని దేవి ప్రాముఖ్యం ఏంటంటే, ఈ అమ్మవారు బృహస్పతి గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. జాతకంలో బృహస్పతి దోషం వల్ల కలిగే సమస్యలను ఈ తల్లి నివారిస్తుంది.

కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన పూలు ఎర్ర గులాబీలు లేదా ముద్ద మందారాలు. ఈరోజు కాత్యాయని దేవిని అలంకరించి షోడశోపచారాలతో పూజించి జ్ఞానశక్తి కోసం దేవిని అర్థిస్తారు.

కాత్యాయని అవిద్యానాశిని, కర్మఫలధాత్రి. ఈ శక్తి మాయాస్వరూపిణి, సకల సంసారబంధాలకు కారకురాలు. భవజలధి, చింతాజలధి, సంసారజలధి, ఇలాంటి ఎన్నో భవసాగరాల నుంచి మానవుల్ని ఉద్ధరించే ఈ శక్తియే కాత్యాయని దేవి. ఈ దేవి సింహాసనం అధిరోహించి ఖడ్గాన్ని చేత ధరించి దర్శనమిస్తుంది. కొలిచేవారి కొంగు బంగారంగా నిలిచే తల్లి కాత్యాయని దేవిని త్రికరణశుద్ధిగా పూజించి నైవేద్యంగా రవ్వకేసరిని నివేదించాలి.

ఈ దేవి నవరాత్రులలో నవదుర్గా రూపమైన కాత్యాయని దేవిని ఆరాధించి గృహస్థాశ్రమంలో ఎదురయ్యే విద్యా వివాహాది సమస్యలను అధిగమించి సుఖ సంతోషాలతో జీవించాలి.

0: దేవి నీరాజనం ధారావాహిక విన్నారు. రచన నిర్వహణ డాక్టర్ వివి రామారావు. శరన్నవరాత్రుల సందర్భంగా వెలువడిన ఈ ప్రత్యేక ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తమ్ముడు ఈ చిత్రం నుండి వి అబ్బి పాడిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీతం వింటారు. సంగీతం అజనీష్ లోక్నాథ్.

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మీరు వింటున్నారు నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం కోసం యాసిన్ నాజార్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:35. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో చల్లా

అనఘగారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వైలిన్పై కుమారి పి. వెన్నెల, మృదంగంపై శ్రీ బి. జనార్దనం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కర్ణే శంకర్ గారిచే క్లారినెట్ వాద్యం 11:30 తబలా సహకారం అందిస్తారు శ్రీ పి. నరసింగరావు. మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా మధ్యాహ్నం 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి. ఈరోజు మధ్యాహ్నం 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొంకటి అంజలి బృందం వారు ఆలపించిన బతుకమ్మ పాటలు ప్రసారమవుతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం సాయంకాలం 6:30 6:50 వానాకాలం యాసంగి పంటలలో వ్యవసాయ పనులు ఈ అంశంపై రైతన్నల కోసం వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో చీడపీడల నివారణ సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనాస్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. నేటి వికసిత్ భారత్ కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక గారు, సహకారం శ్రీ ఎ హేమంతరాజు. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇక రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాకా విషయ హై. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఈరోజు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానుంది. అనంతరం పాత తెలుగు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఆంధ్ర కింగ్ తాలూకా ఈ చిత్రం కోసం మెర్విన్ సత్యాయామిని పాడిన కృష్ణకాంత్ గీతం విందాం. సంగీతం వివేక్ మెర్విన్.
3: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికి వెళ్దాం.
3: ఏ హీరో, అలా ఎలా?
4: ఓ హీరోయిన్, ఇలా

మీరు వింటున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ చిత్రం కోసం అర్మాన్ మల్లిక్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం గోపీ సుందర్.

సీతారామం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, రమ్యా బెహరా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం వినండి. సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: శ్రోతలకు ముఖ్య గమనిక: ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-0108-1178 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ 3 రోజుల సదస్సు భారత సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తుంది. 1926లో స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ బ్లాక్ ఐ వద్ద ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ నూతన సందర్శకుల కియోస్కును ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మ్యూజియానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరింత మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానించాలని నిర్ణయించింది. మొదటి విడతలో 1.75 లక్షలు, రెండవ విడతలో 25,000 ఇళ్ల వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్దిదారుల ఖాతాల్లో కేంద్రం అందించే 72,000 రూపాయల ఆర్థిక సహాయం జమవుతుంది. రాష్ట ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ప్రాజెక్టులో భాగంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 1 కోటి మందికి 1 కోటి చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఆకుపచ్చ ఎరుపు అంచుతో కూడిన కలర్ఫుల్ చీరలను ఎంపిక చేయగా సరస్ మేళాలో వీటికి విశేష స్పందన లభిస్తోంది. బతుకమ్మ దసరా పండుగల కోసం టీజీఎస్ఆర్టీసీ రాష్ట వ్యాప్తంగా 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 20 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీని బట్టి స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలుంటాయి. మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. దేశంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సీజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే తెలియజేశారు. ఫారెన్ ఫండింగ్ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని, కేంద్రం ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో చల్లా అనగా గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయోలిన్ కుమారి పి వెన్నెల, మృదంగం శ్రీ బి జనార్దన్. కార్యక్రమంలో ముందుగా రేవగుప్తి రాగంలో అన్నమాచార్య కీర్తన, పురుషోత్తముడవు నీవు కండచాపు తాళం

0: భక్తి సంగీతం కార్యక్రమంలో ఇంతవరకు చెల్లా అనగా గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్ కుమారి పి విన్నెల, మృదంగం శ్రీ బి జనార్దన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం కోసం కెఎస్ చిత్ర, ఐశ్వర్య, గోపీసుందర్ గానం చేసిన సాహితీ గీతం, సంగీతం గోపీసుందర్.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: చివరిగా వినండి ఆంధ్రుడు చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ గానం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కర్ణేష్ శంకర్ గారిచే క్లారినేట్ వాద్యం వింటారు. తబల సహకారం శ్రీ నరసింగరావు పంచ్పోటీ.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు కర్ణి శంకర్ గారిచే క్లారినేట్ వాద్యం విన్నారు. తబల సహకారం శ్రీ నరసింగరావు పంచ్పోటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

హలో, అందరికి నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి యువతరంగం కార్యక్రమాన్ని.

0: దానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఏఐ యుగంలో మన భవిష్యత్తు. సో ఈ టాపిక్ మొదలుపెట్టే ముందు దసరా నవరాత్రుల సందర్భంగా ఆ దుర్గామాతను తలుచుకొని అమ్మవారి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. పైగా ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు కూడాను. నవరాత్రులు రాగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? కాలేజీ సెలవులు, కొత్త బట్టలు, దాందియా నైట్స్. అంతేకాకుండా ఈ నవరాత్రులలో అమ్మవారు, అలాగే అమ్మాయిలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలతో సహా చాలామంది మంచిగా కాళ్ళకు పసుపు పూసుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, చిట్టిపుట్టి అడుగులు వేసుకొని దసరా అయ్యే వరకు కలకలలాడిపోతూ ఉంటారు. అలాగే చాలామంది అబ్బాయిలు కూడా భవానీ మాలలు వేసుకొని జై భవానీ అంటూ ఎంతో నిష్ఠగా ఉంటారు. మన సనాతన ధర్మంలో నవరాత్రులు అంటే కేవలం పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం మాత్రమే కాదండి. అసలు ఈ 9 రోజుల పాటు ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కో అవతారంలో ఎందుకు చూపిస్తారో తెలుసా? ఎందుకంటే ఇది మనిషి జీవితంలో ఒక్కో దశలో ఎలాంటి మానసిక శక్తి కావాలో నేర్పించే గొప్ప సైకాలజీ. సో ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజును సాంప్రదాయాన్ని బట్టి అమ్మవారిని కొందరు కూష్మాండాదేవి అని, మన తెలుగు నేలలో కనకదుర్గమ్మను శ్రీ మహాచండీదేవిగాను ఆరాధిస్తారు. మీరు గమనిస్తే ఈ రెండు రూపాలలో నేటి యువతకు కావాల్సిన అద్భుతమైన లైఫ్ లెసన్ దాగుంది.
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: మొదట కూష్మాండాదేవి గురించి తెలుసుకుందాం. కు ఉష్మ అండ అంటే చిన్న చిరునవ్వుతో ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి అని. ఈ అమ్మవారి గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, ఈ సృష్టి మొత్తం చిమ్మ చీకటిగా శూన్యంగా ఉన్నప్పుడు అమ్మవారు కేవలం ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ వెలుగుతో ప్రపంచాన్ని సృష్టించిందట. ఇది వినడానికి ఒక దైవిక కథలా ఉండొచ్చు, కానీ దీన్ని నేటి మన జీవితానికి అప్లై చేసుకుంటే ఎంత గొప్ప విషయాలు నేర్చుకోవచ్చో తెలుసా? మనం చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్తాం. నా దగ్గర డబ్బులు లేవు, మంచి బ్యాక్గ్రౌండ్ లేదు, కెరీర్ మొత్తం బ్లాంక్గా చీకటిగా ఉంది, నేను ఏం చేయగలను అని అనుకుంటాం. అలాంటి టైంలో కూష్మాండాదేవి ఇచ్చే సందేశం ఏంటంటే, బయట ఎంత చీకటిగా ఉన్నా పర్లేదు, నీ లోపల ఒక చిన్న చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ఉంటే శూన్యం నుంచైనా నీకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు అని.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఇక 2వ రూపం, శ్రీ మహాచండీదేవి. మహాచండీ అంటే ఒక చేతిలో ఆయుధం, కళ్ళల్లో ధర్మం, ఆగ్రహం. మహిషాసురుడు, చండముండులు లాంటి రాక్షసులు ప్రపంచాన్ని పీడిస్తున్నప్పుడు దేవతలందరి శక్తులు కలిసి ఒక మహాశక్తిగా ఏర్పడిన రూపం చండీదేవి. చండీ అంటే మనకు గుర్తొచ్చేది రోషం, ధైర్యం. నేటి యువతకు ఈ ఎనర్జీ ఎందుకు అవసరమంటే, మనం రోజూ చూస్తూనే ఉంటాం సొసైటీలో మహిళలపై, చిన్నపిల్లలపై అన్యాయాలు, కాలేజీలో బెదిరింపులు, ఆఫీసుల్లో పాలిటిక్స్, లేదా మనల్ని తొక్కేయాలనుకునే వాళ్ళ మనసులు. ఇవి అమ్మాయిలకే కాదండి, కొంతమంది అబ్బాయిలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఏడుస్తూ కూర్చోవడం ధర్మం కాదు. అన్యాయం ఎదురైనప్పుడు గొంతెత్తి ఎదిరించే ఆ తెగువనే చండీతత్వం అంటారు. అమ్మవారికి దండం పెట్టడం అంటే కేవలం నాకు

మంచి జాబ్ రావాలి దేవుడా, ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని కోరుకోవడమే కాదు, కూష్మాండాదేవి లాంటి సృజనాత్మకత, మహాచండీదేవి లాంటి ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఈ రెండింటినీ మన

0: నిజంగా అమ్మవారి పాటలు వింటే ఆ ఎనర్జీయే వేరు కదా. సో ఇక మనం టుడే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మీకు ఒక సింపుల్ క్వశ్చన్. ఏంటబ్బా స్టార్ట్ చేయకనే క్వశ్చన్ అంటుంది అనుకుంటున్నారా? చెప్తా. రీసెంట్గా ఎగ్జామ్ ఆన్సైడ్ మూమెంట్ కానీ అసైన్మెంట్ కానీ ప్రాజెక్ట్ సమ్మర్ కోసమో లేకుంటే చాట్ జీపీటీ కోసమో వీటన్నిటి కోసం మనం చాట్ జీపీటీ క్లాడ్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేతులెత్తి చూద్దాం. ఎవరు లేరు కదా, నిజం ఒప్పుకుందాం. మనం అందరం వీటిని వాడుతున్నాం. కానీ ఇదే టైంలో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే మన ఫీడ్ నిండా ఒక్కటే గోళం. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఖతమైపోయింది, ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు, ఏఐ మొత్తం లాగేసుకుంటుంది అని. ఇది చూసి చాలామందికి లోపల చిన్న పానిక్ మోడ్ ఆన్ అయిపోతుంది. ఇంత ఫీజు కట్టి చదువుతున్నానే, నాకు అసలు ఫ్యూచర్ ఉంటుందా అని డౌట్ వస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ ఫేక్ హైప్, అనవసరమైన భయం గురించి కాదు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది మనం తెలుసుకుందాం.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: ముందుగా ఒక భ్రమను తీసేద్దాం. మీకు గుర్తుందా, స్కూల్లో చిన్నప్పుడు మనకు క్యాలిక్యులేటర్ బ్యాన్ చేశారు. క్యాలిక్యులేటర్ వాడితే లెక్కలు రావు అన్నారు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ దగ్గర నుంచి బ్యాంకర్ దాకా క్యాలిక్యులేటర్ లేకుండా పని జరుగుతుందా? జరగదు. క్యాలిక్యులేటర్ వల్ల లెక్కలు వేసేవాడి వాల్యూ తగ్గిందా? లేదు, ఇంకా పెరిగింది. ఏఐ కూడా మన బ్రెయిన్కి ఒక సూపర్ క్యాలిక్యులేటర్ లాంటిది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐ టూల్స్ని ఒక బాస్లా వాడుతూ గంట పనిని 10 నిమిషాల్లో ముగించే మీ ఫ్రెండే మీ జాబ్ని రీప్లేస్ చేస్తాడు. కంపెనీలు ఇప్పుడు రోజుకు 8 గంటలు కష్టపడే గొర్రెలాంటి వర్కర్స్ కోసం చూడట్లేదు. ఏఐని ఒక టీంలా లీడ్ చేయగలిగే స్మార్ట్ కుర్రాల కోసం వెతుకుతుంది. సరే, కోడ్ ఏఐ రాస్తుంది, డిజైన్ ఏఐ వేస్తుంది, మెయిల్స్ ఏఐ రాస్తుంది, మరి మనం ఎందుకు? ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. ఏఐకి బ్రెయిన్ ఉంది కానీ టేస్ట్ లేదు. ఏఐ ఏదైనా రాయగలదు, కానీ అందులో ఏది చెత్త, ఏది నిజంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది అని జడ్జ్ చేసే విచక్షణ మనిషికి మాత్రమే ఉంటుంది. యు ఆర్ ది డైరెక్టర్, ఏఐ ఈజ్ జస్ట్ ద క్రియేటర్. గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయడం ఒకప్పుడు స్కిల్, ఇప్పుడు ఏఐ నుంచి సరైన అవుట్పుట్ ఎలా రాబట్టాలి అనే ప్రశ్న అడగడమే అసలైన విద్య. ప్రశ్న సరిగ్గా వేయడం తెలిసిన వాడికి సమాధానాలు ఎప్పుడూ దొరుకుతాయంటారు. బుక్లో ఉన్న డెఫినేషన్ రాయడానికి ఏఐ చాలు, కానీ ఒక బిజినెస్లో రియల్ సమస్య వచ్చినప్పుడు మనుషుల సైకాలజీని అర్థం చేసుకొని ఆలోచించడం మెషిన్కి చేత కాదు. ఇప్పుడు ప్రాక్టికల్కి ఒకసారి వద్దామా?
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
4: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
3: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
4: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
3: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
4: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
3: నిరంతరం కట్టుబడి ఉంది.
4: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
3: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
4: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
3: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
4: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
3: భద్రతను నిర్ధారిద్దాం,
4: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
3: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
0: సో ఇక నుంచి కాలేజీ అయిపోయాక రెజ్యూమ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగడం పాత స్టైల్. నేటి యువత చేయాల్సింది ఫస్ట్

ఫస్ట్ ఏంటో తెలుసా? రెజ్యూమ్ కాదు, పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం. నాకు పైథాన్ వచ్చు, జావా వచ్చు అని రెజ్యూమ్లో రాయడం ఆపేయండి. ఏఐ టూల్స్ వాడి ఒక చిన్న వెబ్సైట్ బిల్డ్ చేయండి, ఒక యాప్ చేయండి, లేదా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయండి. దాన్ని లింక్డ్ఇన్లో కానీ గిల్హబ్లో కానీ పోస్ట్ చేసి లైవ్గా చూపించండి. మీ ఇక సెకండ్ దానికి వస్తే మీ పర్సనల్ బ్రాండ్ పెంచుకోండి. సోషల్ మీడియాను కేవలం రీల్స్ చూడడానికే కాకుండా మీరు ఏం నేర్చుకుంటున్నారో, ఇంటర్నెట్లో ఏం షేర్ చేస్తున్నారో వీటన్నిటిని షేర్ చేసి చూడండి. మీరు చేసే ప్రతి దాన్ని ప్రపంచానికి కనిపించేలా చేయండి. ఇక మూడవది, ఏఐని పర్సనల్ మెంటారల్గా వాడండి. ఒక కొత్త టాపిక్ అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీ చదువును 10 రెట్లు వేగవంతం చేసుకోండి. మనం బతికేది ఒక అద్భుతమైన కాలంలో. గతంలో ఒక కంపెనీ లేదా స్టార్టప్ పెట్టాలంటే కోట్లు, 100 మంది టీం కావాలి. ఈరోజు మీ ల్యాప్టాప్, మంచి ఇంటర్నెట్ అండ్ 2-3 ఏఐ టూల్స్ ఉంటే చాలు, ఒక్కరే ఒక చిన్న కంపెనీని నడపచ్చు. ఏమంటారు? మీ ఐడియాను రియాలిటీగా మార్చడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకెప్పుడు రాదు. కాబట్టి భయపడడం ఆపేయండి, టూల్స్ని చేతిలోకి తీసుకోండి. భవిష్యత్తు కోసం ఎదురు చూడటం కాదు, మీ భవిష్యత్తును మీరే నిర్మించండి. సో ఇక మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోవచ్చింది, కాబట్టి మళ్ళీ మరో చక్కటి టాపిక్తో కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయమిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 300,000 టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 500,000 టన్నులను, ఆపై ప్రతీ నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్సును జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండోపసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act East policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objectives should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ, భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్ కాంపోనెంట్ తయారీకి విస్తరించింది.

0: అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ, పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
1: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process, and making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
0: గత నాలుగేళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: मैंने अपनी आंखों से देखा है। याद आता है वो दिन जब शकरगढ़ की उस युद्धभूमि पर दो टैंक आमने सामने खड़े थे, जिसमें से एक टैंक में था आपका बेटा अरुण और दूसरे में और कोई नहीं, मैं ही था। हम दोनों ने एक साथ एक दूसरे पर गोले दागे, पर नियति को शायद यही मंजूर था कि मैं जिंदा हूं और अरुण शहीद हो गया। मैंने जो किया वो मेरा काम था, पर सिपाही होने के साथ साथ मैं एक इंसान भी हूं, और जब मुझे पता चला कि उस समय अरुण सिर्फ 21 साल का था, तो उस घटना ने मुझे बड़ी बुरी तरह से झकझोर दिया, जिस बहादुरी से आपके बेटे ने अपनी मातृभूमि की रक्षा की उसके लिए मैं उसे सलाम करता हूं। मेरे लिए ऐसे व्यक्ति का सामना करना जिसने मेरे पुत्र की हत्या की थी आसान नहीं था, पर उस समय मेरे जहन में बस यही पंक्तियां आई, हिंद के सैनिक तुझे प्रणाम, सारी दुनिया में तेरा नाम, दुश्मन के गलियारे में भी होती है तेरी चर्चा आम, सलाम सलाम।
1: सीमा प्रहरी
2: और अब इसी कार्यक्रम के साथ हम अपने आज के उमंग प्रसारण को विराम देने की आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, कुसुमलता, चेतना, अर्शद, प्रसून और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सुमन संजय कुमार जी के साथ आज्ञा दीजिए। नमस्कार।
3: NCERT वारी प्रायोजित कार्यक्रमं విన్నారు। ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది। ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు।
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి। హైదరాబాద్ హైటెక్స్ లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు। పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు। తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు। రాష్ట ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు। హైదరాబాద్ హైటెక్స్లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు। వికసిత భారత లక్ష్యానికి కేంద్రంతో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు। తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు। జాతీయ జీడీపీకి తెలంగాణ ప్రస్తుతం 5% తోడ్పాటును భవిష్యత్తులో 10% పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు।
5: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ఆలోచన। అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2025లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను డెడికేట్ చేయడం జరిగింది 7th, 8th and 9th in 2025।

భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాత్రి 7:10 ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్టపతి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా అరగంట పాటు సామాన్య భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ఓటర్ల నమోదు ప్రాధాన్యంపై చర్చించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీ, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మండల, గ్రామ స్థాయిల్లో ముమ్మర ప్రచారం నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 7448 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా శక్తి అంగన్వాడీ భవనాల నిర్మాణాలను నవంబర్ 19 నాటికి పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని చోట వాటిని రద్దు చేయాలని సూచించారు. ఎలినినో నేపథ్యంలో వ్యవసాయంతో పాటు పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు అదనపు లాభాలు పొందాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్లో జరిగిన శ్రీకృష్ణారావు స్మారక సొసైటీ వార్షిక పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ సేవలు అందించిన 22 అవార్డులు, బంగారు పతకాలను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో సీఎస్ఆర్ నిధులతో నిర్మించ తలపెట్టిన షెడ్కు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లుంబిని దీక్ష భూమిలో 10 లక్షల రూపాయలతో నిర్మించే షెడ్తో రానున్న రోజుల్లో వివిధ రకాల సమావేశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను జిల్లా సీఈఓ, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెరుగైన పనితనంతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు, సిబ్బందికి మంత్రి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎలినినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్దంగా కష్టపడి పనిచేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ సంబరాలను గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఆడబిడ్డలంతా సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఉత్సవాలు అంబరాన్ని తాకగా హనుమకొండలోని రామాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని డిఆర్డీఓ కార్యాలయంలో అధికారులు, బేగంపేటలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పిండితో లింగాకారం ప్రతిష్ఠించి అభిషేకం చేసి దీపాలు వెలిగించిన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి సేవతో పాటు దాండియాలో పాల్గొంటున్నారు. బీజేవైఎం నాయకులతో పాటు వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో అమ్మవారిని దర్శించుకుంటూ దాండియా వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, పాటల ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ప్రియాంక స్పందిస్తూ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల డిపిఆర్లను 10 రోజుల్లోగా సమర్పిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా

నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐడిఓసి సిబ్బంది, రెవెన్యూ, పౌర సరఫరాలు, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన

0: చైర్మన్ సుఖేందర్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఏదుల్లా, పాలమూరు నీటి కేటాయింపులపై వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కంబోడియా దేశాల బౌద్ధ భిక్షువులు ప్రశంసించారు. ఇక్కడ నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ పురావస్తు శాఖ అధికారులతో కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. 4.26 కోట్ల రూపాయలతో నీలకొండపల్లిని ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నిపుణులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఇ విశ్వవిద్యాలయం ఈ ఒప్పందం కుర్చుకున్నాయి. దీని ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలకు అవకాశం లభిస్తుందని ఐఐటిహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, ప్రొఫెసర్ హిడయటో మియాకే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ పంచాయతీ ప్రణాళికలో కరీంనగర్ జిల్లా కోనేరుపల్లి గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి 20,000 నగదు బహుమతిని సాధించారు. సర్పంచ్ సంవాద్ యాప్ ద్వారా జరిగిన ఈ పోటీలో ఆయనకు ఈ గౌరవం దక్కడం ఇది రెండవసారి. వైరస్ల దాడి సమయంలో ఇంటర్ఫెరాన్ సిగ్నలింగ్ విఫలమైన కణాలను కాపాడే బ్యాకప్ రక్షణ మార్గం ఉందని హైదరాబాద్ సీసీఎంబి పరిశోధనలో తేలింది. ఎంఏవీఎస్ ప్రోటీన్ మైటోకాండ్రియా నిర్మాణాన్ని కాపాడుతూ ఆర్ఎన్ఏ వైరస్ల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్స్లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక అయిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాల ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. పంట సాగు, ఇంటి బాగు,
2: చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
3: చేను కబుర్లు మీ చింత
4: లేదిక మీ ఇంట చింత.
5: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగం.

0: రైతు సోదరులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము వ్యవసాయ కళాశాల అశ్వారావుపేటలో 3వ సంవత్సరం చదువుతున్నాం. ఈరోజు మేము కంది పంటలో పూత దశలో వచ్చే చీడపీడల సమస్యల గురించి మరియు వాటి నివారణ గురించి మాట్లాడబోతున్నాం. ఇందులోని పాత్రలు నిర్మల అనే రైతుగా మాధురి, లలిత అనే స్నేహితురాలిగా ప్రవళిక, సరిత అనే స్నేహితురాలిగా మేధ, లత అనే ఆదర్శ రైతుగా ఉష, పద్మ అనే శాస్త్రవేత్తగా మమత, రజత అనే శాస్త్రవేత్తగా అముక్త. ఈ కాలంలో కంది పంటకు చాలా చీడపీడలు పడుతున్నాయి, ముఖ్యంగా పూత దశలో వస్తున్నాయి. వీటి వల్ల పంట మొత్తం నాశనం చెంది తక్కువ లాభం వస్తుంది. వీటి నివారణకు కొన్ని యాజమాన్య పద్ధతులు ఉంటాయి, వాటిని పాటిస్తే ఎక్కువ లాభం వస్తుంది. ఈ నివారణ వీరి సంభాషణలో తెలుసుకుందాం. లలిత మరియు నిర్మల మధ్య సంభాషణ.
1: మంచిగున్నావా అక్క? ఎడుకో బయలుదేరినట్టున్నావు.
2: మంచిగున్ననే, ఇప్పుడే చేనుకాడికి పోదామని పోతున్నానే.
1: అవునా, ఈసారి ఏం పంట వేశారే అక్క?
2: ఎప్పటిలాగానే వరి వేశాను. ఎందుకు లల్లి, గట్లడినో?
1: పోయినసారి కూడా వరి వేసారు కదా, ఎట్లొచ్చింది అక్క పంట?
2: ఏమొచ్చుడో ఏమో, ఎంత కష్టం చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరైతుందే లల్లి.
1: అవునా అక్క?

0: గదట్లుంచి గాని మిగిలిన భూమిలో ఏం వేద్దాం అనుకుంటున్నావు అక్క?
1: అదే సోచాయిస్తున్నా లల్లి.
0: అవునా అక్క?
1: ఏం వేస్తే బాగుంది అంటావు చెప్పరా, అదే జరా.
0: కందే రాదే ఆ ఎకరం భూమిలో?
1: ఆ అవును గాని పోయినసారి కూడా కందే వేశాను మా పొలంలో. పూత దశలో పురుగు రావడం వల్ల నష్టం వచ్చిందే లల్లి, సరిత వచ్చింది.
0: ఏందే సరిత గిట్లా వచ్చినావు?
2: ఏం లేదే అక్క, ఏంటేదో ముచ్చట్లు పెడుతున్నారు.
1: ఏం లేదే సరిత, మాది ఒక ఎకరం భూమి ఖాళీగా ఉండేగాని అందులో ఏం వేయాలో సోచాయిస్తుంటే అప్పుడే లలిత వచ్చి కంది పంట వేయమని చెప్తుంది.
2: అవునా, మరేస్తురా.
1: వేయొచ్చు గాని పోయినసారి ఈ కంది పంట వేయడం వల్ల పూత దశలో పురుగు బారి పంట మొత్తం నాశనమయ్యింది.
0: ఏం చేయమంటావు సరిత?
2: మన ఊళ్ళో లత అనే ఆదర్శ రైతు ఉంది కదా, ఆమె కూడా కంది పంట సాగు చేస్తుంది. ఆమెని అడిగి కనుక్కుందాం
0: పోదాం పారు.
1: అందరు కలిసి ఆదర్శ రైతు అయిన లత దగ్గరికి వెళ్తున్నారు. నమస్తే లత గారు, మంచిగున్నారా?
0: ఆ మంచిగున్నా, మీరు మంచిగుర్రా? మంచిగున్నామండి. అవును, మీరు కంది పంట సాగు చేస్తున్నట్ట కదా లత గారు?
2: అవును. మీకెలా తెలుసు, ఎందుకట్లా అడిగిర్రు?
1: మాకు మీ గురించి సరిత చెప్పింది, మీరు కంది పంట వేశారని. మేము కూడా మా చేన్లో కంది పంట వేయాలనుకుంటున్నాము, కాని మునుపు ఇట్లనే కంది పంట వేస్తే పురుగు వల్ల పంట మొత్తం నాశనమైంది. కంది పంట పూర్తి వివరాలు తెలుసుకుందామని వచ్చాం మేడం.
0: అవునా, ఏ దశలో పంట నాశనమైంది?
1: పూత దశలో నాశనమైంది, పురుగు బారింది.
0: అట్లనా? పోయినసారి నా పంట కూడా గట్లనే అయింది, కానీ యాజమాన్య పద్ధతులు వాడటం వల్ల మా పంటకు లాభాలు బాగా వచ్చినాయి.
2: అట్లనా లత, మాకు కూడా జర చెప్పుర్రి.
1: అసలు ఏం పురుగు బారిందో మాకు తెలియట్లేదు.
0: ఏమై ఉంటాయంటే కాయతొలుచు పురుగు, ప్లూమ్ మోత్ ఇవి పట్టి ఉంటాయి.
2: అవునా, ఈ పురుగులన్నీ తొలగించాలంటే ఏం చేయాలి?
0: నాకు సరిగ్గా తెలియదు గాని మనందరం కలిసి శాస్త్రవేత్త దగ్గరకు పోదాం, దీని నివారణ ఎట్లో తెలుసుకుందాం రండి.
2: సరే గాని ఇంతకీ శాస్త్రవేత్తలు అంటే ఎవరు?
0: పాడి పంటల మీద పరిశోధన చేస్తూ రైతులకు సహాయంగా ఉండి సమాచారం ఇచ్చేవారు. శాస్త్రవేత్త కార్యాలయం నుంచి వెళ్లిపోయే టైం అయింది, పోదాం పండ్రి.
2: అవునా, వాళ్ళ గురించి నీకెట్లా తెలుసక్క?
0: ఏం లేదే, మా ఆయన గట్లనే రైతు మీటింగ్లకు పోతాడు, అట్లా వాళ్ళ గురించి తెలిసింది. సార్లు మంచిగా పరిష్కారాలు చెప్తారంట.
2: ఇంకేముంటాయి అక్క పరిష్కారాలు తెలుసుకుంటందుకే?
0: ఆ సమస్యలు సందేహాలు మనం ఈ ఫోన్ నెంబర్కి 1800 1805551కి ఫోన్ చేసి అడగొచ్చు.
1: అందరూ కలిసి రజిత అనే శాస్త్రవేత్త దగ్గరికి వెళ్తారు. నమస్తే మేడం.
3: నమస్తే అండి. ఏంటి ఇట్లొచ్చారు?
1: మేడం, కంది పంటలో ఏమేం చీడ పురుగులు వస్తాయి వీటి గురించి తెలుసుకుందామని వచ్చాం మేడం.
3: కంది పంటలో చీడ పురుగులంటే సాధారణంగా శనగపచ్చ పురుగు, కాయతొలచెయ్యిగా, కాయ రసం పీల్చే పురుగు, స్టెరిలిటీ మొజాయిక్ తెగులు మరియు మాక్రోఫోమినా ఎండు తెగులు లాంటివి వస్తాయమ్మా.
2: ఇవి ఎలా గుర్తించాలి మేడం?
3: ఒక్కో చీడ పురుగుని ఒక్కోలా గుర్తిస్తారమ్మా.
1: శనగపచ్చ పురుగుని ఎలా గుర్తించాలి మేడం మరి?
3: ఇవి మొగ్గ, పూత, కాయ దశల్లో వర్షం పడ్డప్పుడు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది.
2: మరి కాయతొలచే ఈగ ఎలా ఆశిస్తుంది మేడం?
3: పూత పిందె దశలో బెట్ట వాతావరణ పరిస్థితులుంటే ఈ పురుగు ఆశిస్తుంది.
2: కాయరసం పీల్చే పురుగు ఎలా ఆశిస్తుంది మేడం మరి?
3: పిందె కాయ దశలో బెట్ట వాతావరణ పరిస్థితులు ఉండి అధిక ఉష్ణోగ్రతలు నమోదైనచో ఈ పురుగు ఆశిస్తుంది.
1: స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఎలా వస్తుంది మేడం?
3: గాల్లో అధిక తేమ, ఉష్ణోగ్రతలు మార్పిడి వల్ల కూడా వస్తుంది.
2: మాక్రోఫోమినా ఎండ తెగులు ఎలా వస్తుంది మేడం?
3: కందిని ప్రతిసారి ఒకే నేలలో ఒకే పొలంలో పండిస్తే ఈ తెగులు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం కలదు.
0: మేడం, శనగపచ్చ పురుగుల యొక్క లక్షణాలు ఏంటివి?
3: తొలి దశలో పిల్ల పురుగులు పువ్వులను, కాయలను, పిందెలను గోకి తింటాయి. పెరిగిన తర్వాత తలలోపల గింజలను తింటాయి. చివరికి కాయలను గింజలు లేకుండా చేస్తాయి.
2: వీటి నివారణ ఏంటి మేడం?
3: ఈ పురుగు ఉధృతిని అదుపులో ఉంచటకు ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. పూత మొగ్గ దశల్లో వేప నూనె 1500 ppm 5 ml లేదా ఎసిఫేట్ 1.5 grams పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి పెరిగినప్పుడు స్పైనోసైడ్ 0.3 ml వాడాలి.
2: ఈ కాయతొలచే ఈగ లక్షణాలు ఏంటి మేడం?
3: ఇవి ముఖ్యంగా పంటకాలం పొడిగించినప్పుడు పొలంలో తల్లి ఈగ గుడ్డును లేత పిందెల్లో పెడుతుంది. గుడ్డు నుంచి వచ్చిన పిల్ల పురుగుల ఉధృతిని పెంచుతుంది. గింజలను తింటాయి. పురుగులు తిన్న గింజల్ని పనికిరాకుండా నాణ్యత తగ్గుతుంది.
1: అసలు వీటిని తొలగించడం ఎలా మేడం?
3: వీటి నివారణ చాలా సులభం. ఫ్లూబెండమైడ్ 0.2 ml నీటిని కలిపి పిచికారీ చేయాలి.
2: ఈ కాయరసం పీల్చే పురుగు లక్షణాలు ఏంటి మేడం?
3: ఈ పిల్ల మరియు తల్లి పురుగులు కాయల్లో గింజల నుంచి రసం పీల్చడం వలన గింజలు నొక్కులుగా మారి ఎండిపోతాయి. ఎండిపోయి మొలకెత్తకుండా చేస్తాయి.
0: మరి దీని నివారణ ఏంటి మేడం?
3: నివారణకు డైమిథోయేట్ 2 ml నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
2: ఈ స్టెరిలిటీ మొజాయిక్ తెగులు యొక్క లక్షణాలు ఏంటి మేడం?
3: ఈ తెగులు ఆశించడం వల్ల మొక్క పూత పూయవు, కాతకాయవు. అందుకే ఈ తెగుల్ని గొడ్డుమొత్త తెగులు అంటారు.
1: వీటి యాజమాన్య పద్ధతులకు ఏమిటి మేడం?
3: కంది పంటను ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేయకూడదు, పంట మార్పిడి పాటించాలి. తెగులు 45 నుంచి 60 రోజుల దశలో ఆశిస్తుంది. కావున ముందు జాగ్రత్తలుగా నీటిలో కరిగే గంధకం పొడి 3 grams/L నీటికి కలిపి పిచికారీ చేయాలి.
1: అవునా మేడం, మరి మాక్రోఫోమినా ఎండు తెగులు ఎలా గుర్తించారు?

0: చాలి ఈ తెగులు మొక్క చిన్న దశలో ఆశించి వేర్లను కుళ్లిపోయేలా చేస్తుంది. తద్వారా మొక్క మొత్తం ఎండి పీకగానే సులభంగా బయటకు వస్తుంది.
1: వీటి నివారణ ఏంటి మేడం?
0: ఈ తెగులు నివారణకు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడే కలుపుకొని నీటిలో ఆరబెట్టి తర్వాత విత్తుకోవాలి.
2: ధన్యవాదాలు మేడం, మీరు చెప్పినట్టే మేం పాటించాం. మా పంట దిగుబడి పెంచుకుంటాం.
0: సంతోషం అమ్మా.
1: వెళ్ళొస్తాం మేడం.
0: అలాగే అమ్మా, ఇంకేమైనా సమస్యలుంటే నా దగ్గరకు రండి.
1: సరే మేడం, ధన్యవాదాలు.
3: రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలలో పూత అనంతర కాండముకులు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్య. దక్షిణ భారతదేశం అంతటా కూడా ఈ పూత అనంతర కాండ అమ్ముకులు తెగులు ఒక ప్రధాన సమస్యగా ఏర్పడి దాదాపుగా 30 నుంచి 70% దిగుబడిని తగ్గించడానికి కారణము అవుతా ఉంది. ఈ తెగులు ప్రధానంగా గమనించినట్టయితే పూత దశ వరకు అంటే 50-60 రోజుల వరకు కూడా మొక్కలు ఎలాంటి లక్షణాలు కనిపించకుండా పూత దశలో మాత్రమే లక్షణాలన్నీ కూడా ఒకేసారి నిలువున్న మొక్క అంతా ఎండిపోవడం అనేది గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు దాదాపుగా పీచు విత్తనాలు సరిగా ఏర్పడక 30-40% దిగుబడి తగ్గడం జరుగుతుంది. మరి పూతానంతర కాండంకులు తెగులు యొక్క ప్రధాన లక్షణాలు చూసినట్టయితే మొక్కంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఎండిన మొక్కని మనము దగ్గరికి వెళ్ళి పరిశీలించినట్టయితే మొక్క కాండం అంతటా కూడా బెండుగా మారిపోతుంది. ఇది వివిధ రకాలైనటువంటి భూమిలో ఉండే శిలీంధ్రాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు కాండం అంతా కూడా పీచుగా ఏర్పడము. మనము కాండాన్ని చీల్చి చూసినప్పుడు కాండం లోపల మాక్రోఫోమిన్ ఆశించినట్టయితే మనకు నలుపు రంగు గల సిద్ధ బీజాలు స్క్లెరోసియా అంటారు, వాటిని గమనించవచ్చు కనుపు కనుపుకు మధ్య. అలాగే వేర్లన్నీ కుళ్ళి వేర్ల బెరడు పైన కూడా నలుపు రంగులోకి మారడం జరుగుతూ ఉంది. అదే ఫ్యుజేరియం వచ్చినట్టయితే కాండం అంతా కూడా బెండుగా మారడము, తర్వాత కాండం తెల్లగా కానీ లేదంటే లైట్ పింక్ రంగులో కూడా ఉండవచ్చు. పూతానంతర కాండపులు తెగులు వచ్చినప్పుడు కోత దశకు ముందే మొక్క పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్టయితే తట్టుకునే రకాలను సాగు చేసుకోకపోవడము, ఈ విత్తన శుద్ధి లాంటి కొన్ని ప్రాథమిక అంశాలను చేపట్టకపోవడము, తర్వాత సాగు పద్ధతుల్లో సిఫార్సు చేయబడిన పంటల సాంద్రత కంటే ఎక్కువగా దగ్గరగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గుర్తించింది ఏంటంటే మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు, సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్లు ఉన్నట్టయితే కొంత దీన్ని అదుపులో ఉంటుంది. కానీ రైతులు కొంచెం అధిక సాంద్రతలో సాగు చేయడము, ఒకే భూమిలో పంటను మళ్లీ మళ్లీ సాగు చేయడము, పంట మార్పిడి చేయకపోవడము, సరి అయిన సమయంలో నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం, పూత దశలో వర్షాధారంగా అయినట్టయితే వర్షాలు పడకపోవడం, 50-60 రోజుల తర్వాత యాసంగిలో వేసినప్పుడు నీటి పారుదల వేసినప్పుడు కూడా నీరు అందక భూమి వేడెక్కడము, అధిక ఉష్ణోగ్రతలు, ఈ సరైన ఎరువుల యాజమాన్యం లేకపోవడం, పొటాష్ ఎరువుని రైతులు తమ పాలలో అందించకపోవడం వల్ల ఈ తెగులు కొంచెం అధికమవుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ తెగులుని తక్షణంగా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. దీనిని నివారించాలంటే రైతులు సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా మనకు భూమి విత్తనము వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విత్తన ఎంపిక చాలా ముఖ్యమైనది. కాండ ముక్కులు తెగుళ్లు ముఖ్యంగా ఈ భూమి ద్వారా వచ్చేటువంటి తెగుల నుంచి మనం పంటను రక్షించుకోవడానికి విత్తన ఎంపిక చాలా ముఖ్యమైనది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైనటువంటి DHM 117 కానీ DHM 206, DHM 182 లేదా కరీంనగర్ మొక్క 1 లాంటి తట్టుకునే రకాలను రైతులు సాగు చేసుకోవాలి. తర్వాత పంట మార్పిడి కంపల్సరిగా చేసుకోవాలి. రైతులు ఒకే పొలంలో మొక్కజొన్నను వరుసగా సాగు చేయకూడదు. ఈ పచ్చి రొట్ట ఎరువులను వేసుకోవాలి. ఎండాకాలంలో రైతులు విధిగా లోతైన దుక్కులు చేసుకోవాలి. మొక్కకు ఉపయోగపడేటువంటి జీవ శిలీంద్రాలతోటి ట్రైకోడర్మా సూడోమోనస్ లాంటి వాటితోటి విత్తన శుద్ధిగా వాడుకోవడము లేదంటే వాటిని పశువుల పేడలో కలిసి అభివృద్ధి పరిచి దుక్కులు వేసుకోవడం చేయడం ద్వారా కూడా ఈ తెగులు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా అవసరాన్ని బట్టి ఎరువులని గాని నీటిని గాని సరైన పద్ధతిలో వాడుకోవడం, ముఖ్యంగా నీటి యాజమాన్యం చూసినట్టయితే పూత దశ నుంచి అంటే 50-60 రోజుల నుంచి క్రమం తప్పకుండా నీటిని సరైన పాలలో ఇవ్వాలి. లేనిచో ఈ ఉధృతి బాగా పెరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన అంశము ఈ ఎరువులని, ముఖ్యంగా ఈ పొటాష్ ఎరువుని ఖచ్చితంగా రైతులు వేసుకోవాలి. ఏ భూమిలో అయితే కాండంగుళ్ళు తెగులు వస్తుందో ఆ రైతులు దాదాపు సిఫార్చు కంటే 50% ఎక్స్ట్రా అంటే 150% పొటాషియం వేసుకోవడం ద్వారా కూడా ఈ ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. మొక్కలని లక్షణాలు గమనించిన వెంటనే పొలం నుంచి తీసివేయడము, తర్వాత దాని చుట్టూ ఉన్న మొక్కలకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటి చొప్పున కలిపి చుట్టూ ఉన్న మంచి మొక్కలకు మొదలు తడపుట చేసుకోవడం ద్వారా ఈ తెగుల్ని అప్పటి మందముగా కొంత అదుపులో పెట్టుకోవచ్చు. ఈ విధంగా రైతులు సమగ్రమైన యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి చేసుకోవడము, విత్తనం ద్వారా రాకుండా తట్టుకునే రకాలను వెనుకోవడము, సరైనటువంటి నీటి మరియు ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే ఈ పూతానంతర కాండం తెగుళ్లను మనము చాలా వరకు అదుపులో పెట్టుకుని నివారించుకోవచ్చు.
4: అందరికీ నమస్కారం. ఈ వారం చేను కబుర్లో నాగరికత మరియు ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో పత్తి నార పాత్ర.
5: అందరికీ నమస్కారం. ఈ రోజు చేను కబుర్లలో ప్రపంచ ఆహార దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. పాత్రలు. అనన్య, ఆహారం ప్రాముఖ్యత గురించి వివరించే విద్యార్థిని. మీరా, ప్రశ్నలు అడుగుతూ విషయాలను తెలుసుకునే విద్య.

0: విద్యార్థిని. కావ్య ఆహార సమస్యలకు పరిష్కారం సూచించే విద్యార్థిని. అమ్మాయిలు మన కళాశాలలో అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మనం కూడా అందులో పాల్గొని ఆహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేద్దాం.
1: అనన్య, ప్రపంచ ఆహార దినోత్సవం అంటే ఏమిటి? ఆహారం కోసం ప్రత్యేకంగా ఒక రోజును ఎందుకు జరుపుకుంటారు?
2: మంచి ప్రశ్న అడిగావు మీరా. మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం కాబట్టి దాని విలువను కొన్నిసార్లు మర్చిపోతాం. కానీ ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలు సరిపడా ఆహారం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.
0: అవును, ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ స్థాపించబడిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
1: అంటే ఈ రోజు ఆహారం విలువను గుర్తు చేసుకోవడంతో పాటు ఆకలి సమస్యను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట.
2: ఖచ్చితంగా, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సరిపడా సురక్షితమైన పోషకాలు కలిగిన ఆహారం అందాలి. ఆకలి లేని ప్రపంచానికి నిర్మించడమే మనందరి లక్ష్యం కావాలి.
0: ఆహారం మనిషి ప్రాథమిక అవసరాల్లో ఒకటి. ఆహారం లేకుండా మనం ఆరోగ్యంగా జీవించలేం. అందుకే ఆహారాన్ని గౌరవించడం, వృధా చేయకుండా ఉండడం మన బాధ్యత.
1: నిజమే, మనం తినే ప్రతి ముద్ద వెనుక రైతుల శ్రమ, ప్రకృతి వనరులు, ఎంతో మంది కృషి ఉంటాయి.
2: అందుకే మనం ఈ రోజు ప్రాముఖ్యతను తెలుసుకొని ఇతరులకు కూడా తెలియజేయాలి.
1: కావ్య, మన శరీరానికి ఆహారం ఎందుకు అవసరం? ఆహారం తినడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2: ఆహారం మన శరీరానికి శక్తి అందిస్తుంది. మనం చదువుకోవడానికి, ఆడుకోవడానికి, పని చేయడానికి, రోజువారి పనులు చేయడానికి ఆ శక్తి ఎంతో అవసరం.
0: అంతేకాదు, ఆహారం మన శరీరం ఎదుగుదలకు, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
1: అయితే అన్ని రకాల ఆహార పదార్థాలు ఒకే విధమైన పోషకాలను అందిస్తాయా?
0: కాదు, బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు శక్తిని అందిస్తాయి. పప్పులు, శనగలు, బీన్స్ వంటి పదార్థాలు ప్రోటీన్ను అందిస్తాయి. పండ్లు, కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలను అందిస్తాయి.
2: పాలు, గుడ్లు, గింజలు వంటి ఆహార పదార్థాలు కూడా మన పోషకాలకు అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. మన వయసు, ఆరోగ్యం, అవసరాలను అనుగుణంగా వివిధ రకాల ఆహారాలను తీసుకోవాలి.
1: ఇప్పుడు నాకు అర్థమైంది. కేవలం కడుపు నింపుకోవడమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందేలా ఆహారం తీసుకోవాలి.
0: అవును, పోషకాహారం పిల్లల ఎదుగుదలకు, విద్యార్థుల ఏకాగ్రతకు, పెద్దవారి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది.
2: మనం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలి. సమయానికి భోజనం చేయడం, శుభ్రమైన నీరు తాగడం, ఆహారాన్ని పరిశుభ్రంగా తయారు చేసుకోవడం కూడా ముఖ్యం.
1: కొంతమంది విద్యార్థులు అల్పాహారం చేయకుండానే కళాశాలకు వస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అలసట అనిపించవచ్చు.
0: అందుకే మనం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అలాగే ఎవరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే విషయానిపై వారిని ఎగతాళి చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఆహార పరిస్థితులను వేర్వేరుగా ఉంటాయి.
2: ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన పోషకాహారంతో కూడిన భోజనం అందేలా సమాజం కృషి చేయాలి.
1: మనకు ప్రతిరోజు ఆహారం అందుబాటులో ఉంటుంది, కానీ ప్రపంచంలో కొంతమంది ప్రజలకు ఆహారం కూడా దొరకడం లేదని వింటున్నాం. దానికి కారణాలేమిటి?
0: పేదరికం, నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, అధిక ఆహార ధరలు, వ్యవసాయ సమస్యలు వంటి అనేక కారణాల వల్ల ప్రజలు ఆకలిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
2: కొన్ని ప్రాంతాల్లో కరువు కారణంగా పంటలు పండవు. మరికొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల పంటలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు రవాణా, నిల్వ సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఆహారం ప్రజలకు చేరదు.
1: అంటే ఆహారం ఉత్పత్తి కావడం మాత్రమే సరిపోదు, అది అవసరమైన ప్రజలకు అందుబాటులో ఉండాలి.
0: సరిగ్గా చెప్పావు. ఆహార భద్రత అంటే ప్రజలు ఎప్పటికప్పుడు సరిపడా సురక్షితమైన పోషకాహారం అందుబాటులో ఉండటం.
2: ఆహారం అందకపోవడం వల్ల పిల్లల ఎదుగుదల దెబ్బతినవచ్చు, చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది, పోషకాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చు.
1: ఆకలితో బాధపడుతున్న వారికి మనం ఎలా సహాయం చేయగలం?
0: మనకు సాధ్యమైన విధంగా సహాయం చేయవచ్చు. పాఠశాలలు, కళాశాలలు, సేవా సంస్థల ద్వారా నిర్వహించే ఆహార సహాయ కార్యక్రమాలను మద్దతు ఇవ్వవచ్చు.
2: అవసరమైన వారికి సురక్షితమైన ఆహారం అందించేందుకు బాధ్యతయులమైన సంస్థలో కలిసి పనిచేయవచ్చు. అయితే సహాయం పొందే వారి గౌరవాన్ని, వ్యక్తిగత వివరాలను కాపాడాలి.
1: మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారిని తక్కువగా చూడకూడదు. ఆహారం ప్రతి ఒక్కరికి హక్కు, అవసరం.
0: అవును, ఆకలి సమస్యను పరిష్కరించుకోవడానికి వ్యక్తులతో పాటు ప్రభుత్వాలు, రైతులు, వ్యాపార సంస్థలు కూడా కలిసి పనిచేయాలి.
2: ప్రపంచ ఆహార దినోత్సవం మనకు గుర్తు చేసేది ఇదే. ఎవరు ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పోషకాహారం అందాలి. అమ్మాయిలారా, మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆహార వృధా. పెళ్లిళ్ళు, పుట్టిన

0: రోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో చాలా ఆహారం వృధా అవుతుండటం మనం చూస్తూ ఉంటాం.
1: అవును, కొంతమంది తమకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం ప్లేట్లో పెట్టుకుంటారు, చివరికి తినలేక పారేస్తారు.
2: ఆహార వృధా వల్ల ఆహారం మాత్రమే కాదు, దాన్ని పండించడానికి ఉపయోగించిన నీరు, భూమి, విద్యుత్తు, రైతుల శ్రమ, డబ్బు కూడా వృధా అవుతున్నాయి.
0: ఒక రైతు పంట పండించడానికి ఎన్నో నెలలు కష్టపడతాడు, నీరు అందిస్తాడు, మొక్కలను సంరక్షిస్తాడు, పంటలను కోస్తాడు. అలాంటి ఆహారాన్ని నిర్లక్ష్యం పారేయడం సరైన పద్ధతి కాదు.
1: మరి ఆహారం వృధాను తగ్గించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: మొదటిగా మనకు అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఆకలిగా ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు. మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయాలి.
0: ఇంట్లో ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయాలి. పాడైపోయే ఆహారాన్ని ఎక్కువ రోజులు బయట ఉంచకూడదు. అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయాలి.
1: వేడుకల్లో మిగిలిన సురక్షితమైన ఆహారాన్ని సరైన సంస్థల సహాయంతో అవసరమైన వారికి అందించవచ్చా?
2: అవును, అయితే ఆహారం తాజాగా సురక్షితంగా ఉండాలి. పాడైన ఆహారాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఆహార భద్రత నియమాలను సరిగ్గా పాటించాలి.
0: మన కళాశాలలో కూడా ఆహార వృధాను తగ్గించే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. భోజనశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించవచ్చు.
1: మనము ఒక నినాదాన్ని కూడా తయారు చేద్దాం. ఆహారం విలువ తెలుసుకోండి, వృధాను అరికట్టండి.
2: మరో మంచి నినాదం, ప్రతి ముద్దలో రైతు కష్టం ఉంది, ఆహారాన్ని గౌరవించడం మన బాధ్యత.
0: చాలా బాగుంది. మనం ఈ సందేశాలను పోస్టర్ల ద్వారా, ప్రసంగాల ద్వారా ఇతరులకు తెలియజేద్దాం.
1: మనం తినే ఆహారం మన దగ్గరికి ఎలా వస్తుందో కొన్నిసార్లు ఆలోచించం, కానీ దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది.
2: నిజమే, రైతులు మనకు ఆహారం అందించడానికి కష్టపడతారు. విత్తనాలు నాటడం నుండి పంట కోయడం వరకు ఎన్నో పనులు చేస్తారు.
0: రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, రవాణా కార్మికులు, మార్కెట్ వ్యాపారులు, ఆహారాన్ని నిల్వ చేసేవారు, వంట చేసేవారు కూడా ఆహారం మనకు చేరడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
1: అయితే రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?
2: వర్షాలు సరిగ్గా పడకపోవడం, కరువు, వరదలు, పంటలకు తెగులు రావడం, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ ఖర్చులు పెరగడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటారు.
0: అందుకే రైతులకు తగిన మద్దతు అందించాలి. వ్యవసాయానికి అవసరమైన నీటిని పొదుపుగా ఉపయోగించాలి. నేల సారాన్ని కాపాడాలి. పర్యావరణాన్ని తగ్గించే వ్యవసాయ పద్ధతులను పోషించాలి. పర్యావరణానికి హాని తగ్గించే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి.
1: పర్యావరణ పరిరక్షణకు ఆహారానికి సంబంధం ఏమిటి?
2: ఆహార ఉత్పత్తికి భూమి, నీరు, గాలి, సూర్యరశ్మి అవసరం. ప్రకృతి వనరులు దెబ్బతింటే వ్యవసాయం కూడా ప్రభావితం అవుతుంది.
0: చెట్లను కాపాడడం, నీటిని వృధా చేయకపోవడం, నేల కాలుష్యాన్ని తగ్గించడం, జీవన వైవిధ్యాన్ని సంరక్షించడం మన బాధ్యత.
1: మన ప్రాంతంలో పండే కాలానుగుణ పండ్లు, కూరగాయల గురించి తెలుసుకోవచ్చు. సాధ్యమైనప్పుడు స్థానిక రైతులకు మద్దతు ఇవ్వవచ్చు.
2: మన సాంప్రదాయ ఆహార పద్ధతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్థాలు ఆహార వైవిధ్యాన్ని పెంచుతాయి.
0: మన కళాశాలలో పొలం నుంచి ప్లేట్ల వరకు అనే ప్రదర్శన ఏర్పాటు చేద్దాం. ఆహారం మన దగ్గరకు చేరే ప్రతి దశను చిత్రాల ద్వారా చూపిద్దాం.
1: అలా చేస్తే విద్యార్థులకు రైతుల కష్టం, ప్రకృతి వనరుల విలువ, ఆహార భద్రత గురించి అవగాహన పెరుగుతుంది.
2: ఆహారాన్ని గౌరవించడం అంటే రైతు శ్రమను, ప్రకృతి వనరులను గౌరవించడం కూడా.
0: ఇప్పటి వరకు మనం ఆహార ప్రాముఖ్యత, ఆకలి, ఆహార వృధా, రైతుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యార్థులుగా మనం చేయగల పనులు ఆలోచిద్దాం.
1: మొదటిగా మనం ఆహారాన్ని వృధా చేయకుండా ఉండాలి, అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి.
2: రెండవది, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలమర్చుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, శుభ్రమైన నీరు తాగడం, ఆహార పరిశుభ్రత పాటించడం ముఖ్యం.
0: మూడవది, ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా పోస్టర్లు, ప్రదర్శనలు, వ్యాసరచన పోటీలు, ప్రసంగాలు, నాటికలు నిర్వహించవచ్చు.
1: నాలుగవది, ఆహార వృధాను తగ్గించేందుకు కళాశాల, భోజనశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
2: ఐదవది, ఆహారం అవసరమైన వారికి సహాయం చేసే బాధ్యతనీయమైన సేవా సంస్థల గురించి తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుల సహాయంతో ఆహార సేకరణ కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
0: ఆరవది, ఇంట్లో లేదా కళాశాలలో చిన్న కూరగాయల తోటను పెంచవచ్చు. మొక్కలను పెంచడం ద్వారా వ్యవసాయం గురించి నేర్చుకోవచ్చు.
1: ఏడవది, ఆహారాన్ని పొందలేక ఇబ్బందులు పడుతున్న వారిని గౌరవంగా చూడాలి, వారి పరిస్థితులను ఎగతాళి చేయకూడదు.
2: ఎనిమిదవది, ఆహారం మరియు పోషకాహారం గురించి సరైన సమాచారాన్ని తెలుసుకుని ఇతరులకు తెలియజేయాలి. ఆధారం లేని సమాచారాన్ని ప్రచారం చేయకూడదు.
0: మన చిన్న ప్రయత్నాలు కూడా మంచి మార్పుకు దోహదపడతాయి. అయితే ఆకలి సమస్యను పూర్తిగా పరీక్షించడానికి సమాజంలో

0: ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వహించాలి.
1: మనము ఈరోజు ప్రారంభించిన మంచి అలవాట్లను ఒక్కరోజుకే పరిమితం చేయకూడదు, ప్రతిరోజు ఆచరణలో పెట్టాలి.
2: అవును, ప్రపంచ ఆహార దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు, అది మనలో బాధ్యత, మానవత్వం, పర్యావరణంపై శ్రద్ధను పెంచే ఒక సందేశం. ప్రియమైన సోదరి మనులారా, సోదరులారా, ఆహారం మన జీవితానికి ఆధారం. అది మనకు శక్తిని, ఆరోగ్యాన్ని, ఎదుగుదలను అందిస్తుంది. అందుకే ఆహారాన్ని గౌరవించడం మనందరి బాధ్యత.
1: ప్రపంచంలో ఎవరు ఆకలితో ఉండకూడదు. ప్రతి చిన్నవారికి, ప్రతి మహిళకు, ప్రతి పురుషుడికి సరిపడ సురక్షితమైన పోషకాహారం అందాలి. ఆహారం పొందడం అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన అవసరం.
0: ఆహారాన్ని వృధా చేయకుండా ఉండాలి. రైతుల కష్టాన్ని గుర్తించాలి. ప్రకృతి వనరులను కాపాడాలి. అవసరంలో ఉన్న వారిని గౌరవంగా సహాయం చేయాలి.
2: ఆకలి సమస్యను పరిష్కరించడం ఒకరి బాధ్యత కాదు. కుటుంబాలు, విద్యా సంస్థలు, రైతులు, సేవా సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలు కలిసి పనిచేయాలి.
1: మనం తినే ప్రతి ముద్ద వెనుక ఎవరో ఒకరి శ్రమ ఉంటుంది. ఆ శ్రమను గుర్తించి ఆహారాన్ని విలువైనదిగా భావిద్దాం.
0: ఇప్పుడు మనమందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం.
1: నేను ఆహారాన్ని గౌరవిస్తాను. ఆహారాన్ని వృధా చేయకుండా ప్రయత్నిస్తాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తాను. రైతుల కష్టాన్ని గౌరవిస్తాను. నీటిని, నేలను, ప్రకృతి వనరులను కాపాడుతాను. ఆకలితో బాధపడుతున్న వారిని గౌరవంగా చూస్తాను. అవసరమైన వారికి నా వంతు సహాయం చేస్తాను. ఆహార భద్రత, పోషకాహారం గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తాను. అందరికీ ఆహారం అందేలా నా వంతు కృషి చేస్తాను. ప్రపంచ ఆహార దినోత్సవం సందేశం 16 అక్టోబర్తో ముగియకూడదు. మనం ప్రతిరోజు ఆహారాన్ని గౌరవిస్తూ జీవించాలి.
2: ఆకలి లేని ప్రపంచం కోసం మనందరం కలిసి పనిచేద్దాం.
0: ప్రతి ఒక్కరికి ఆహారం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి గౌరవం అందే సమాజాన్ని నిర్మిద్దాం.
1: ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు. ఆహారాన్ని గౌరవిద్దాం, ఆహారం అరికడదాం, రైతులను గౌరవిద్దాం, ఆకలి లేని ప్రపంచం కోసం కలిసి పనిచేద్దాం. జై హింద్. విన్నారు కదా శ్రోతలు, ఇంతటితో ఈ వారం అంశం ముగిసినది. మరొకటి ఆసక్తికరమైన అంశంతో మళ్ళొచ్చే వారం కలుద్దాం. నమస్కారం.
3: ధన్యవాదాలు. నమస్కారం.
4: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
5: అర్కసవి కొత్త రకం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ చామంతి, ఆప్షన్ బి గులాబీ.
4: సరైన సమాధానం
5: ఆప్షన్ బి గులాబీ.
4: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
5: అర్కసవిని అభివృద్ధి చేసింది ఏది? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు.
4: సరైన సమాధానం
5: ఆప్షన్ బి జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు.
6: గత వారం ప్రసారం కాబడిన చెనుకబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోషిని, నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు, హనుమండ్లు, లక్ష్మి, కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం కొనుబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ. గతవారం ప్రసారమైన చెనుకబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు బతికేపల్లి నుండి నాగభూషణం కొనుకుల మహాలక్ష్మి, ఆత్రేయ కీర్తన, భోగ రాయమల్లు లక్ష్మి. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండో ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ.
4: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు.
7: మొదటి ప్రశ్న,
8: రసం పీల్చే పురుగుల నివారణకు వాడే రసాయనం ఏమిటి? ఆప్షన్ ఏ డైమిథోయిడ్, ఆప్షన్ బి ఫ్లూబెండమైడ్.
4: ప్రశ్న మరోసారి.
7: మొదటి ప్రశ్న,
8: రసం పీల్చే పురుగుల నివారణకు వాడే రసాయనం ఏమిటి? ఆప్షన్ ఏ డైమిథోయిడ్, ఆప్షన్ బి ఫ్లూబెండమైడ్.
4: రెండవ ప్రశ్న,
8: స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఎప్పుడు ఆశిస్తుంది? ఆప్షన్ ఏ 45 నుండి 60 రోజుల వ్యవధిలో, ఆప్షన్ బి 60 నుండి 90 రోజుల వ్యవధిలో.
4: ప్రశ్న మరోసారి.
7: రెండవ ప్రశ్న,
8: స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఎప్పుడు ఆశిస్తుంది? ఆప్షన్ ఏ 45 నుండి 60 రోజుల వ్యవధిలో, ఆప్షన్ బి 60 నుండి 90 రోజుల వ్యవధిలో.
6: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1B అని

0: రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 2 3 8. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 2 3 8. వచ్చే వారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
1: AU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
2: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: శ్రోతలకు ఒక గమనిక, విజయ డైరీ పాల ఉత్పత్తుల గురించి మీకు ఏవైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ IAS ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు 040 STD కోడ్ను జత చేసి 23240852 23240853, మరొక నెంబర్ 29550923. రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విజయ డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. గమనిక విన్నారు.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
6: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
7: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
6: అవునా, ఎందుకు?
7: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
6: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
8: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
6: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి, అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
9: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
3: శ్రోతలకు మరో గమనిక, రేపు 14:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైస్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల గారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040 STD కోడ్ను జత చేసి 23240852 23240853, మరొక నెంబర్ 29550923 నెంబర్లకు ఫోన్ చేసి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం మీ FM వివిధ భారతి 102.8 MHz పై. ఈ కార్యక్రమం రేపు 14:15 నుండి 3 గంటల మధ్య ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
5: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
4: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
5: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
4: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
5: భారతీయ ప్రమాణాల సంస్థ BIS ప్రజల సంక్షేమానికి
4: నిరంతరం కట్టుబడి ఉంది.
5: BIS ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
4: ISI మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
5: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
4: BIS హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
5: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
4: భద్రతను నిర్ధారిద్దాం,
5: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
4: జారీ చేయవారు BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
3: శ్రోతలకు మరో గమనిక, రేపు సాయంత్రం 7:15

0: నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్తిగేషన్ మెలకువల గురించి సహజ వనరులు మరియు పర్యావరణ కేంద్రం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె సురేష్ గారు పాల్గొంటారు. శ్రోతలు, రైతులు, మీకు ఎలాంటి సందేహాలున్నా నేరుగా ఫోన్ చేసి మీకు గల సందేహాలకు తగిన సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 23240852 23240853. గమనిక విన్నారు.
1: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800117800 1800117800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిని ఈరోజు సందర్శించి కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. సాయంత్రం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్టపతి పర్యటన సందర్భంగా ఆలయాధికారులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. శాంతియుత స్థిరమైన సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్ ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. హైదరాబాద్ హైటెక్స్లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్యానికి కేంద్రంతో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని అమ్మవారి ఆలయంలో నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పిండితో లింగాకారం ప్రతిష్ఠించి అభిషేకం చేసి దీపాలు వెలిగించిన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి సేవతో పాటు దాండియాలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో 7448 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట ప్రయోజనాల ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలనీనో నేపథ్యంలో వ్యవసాయంతో పాటు పాడి గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు అదనపు లాభాలు పొందాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, పాటల ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

38 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శతాబ్దాలుగా సాగిన సాంస్కృతిక మార్పిడి, జ్ఞాన పంపిణీ ప్రక్రియలు దేశ నాగరికత ప్రస్థానాన్ని తీర్చిదిద్దాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సాంస్కృతిక సంబంధాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నలంద వంటి విద్యా కేంద్రాలు భారతదేశం, ఆసియాలోని ఇతర ప్రాంతాల మధ్య జ్ఞాన మార్పిడిని బలోపేతం చేశాయని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు బాహుబలి మోటార్లను మంత్రి ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026 ఫెలోసేషన్కు ఈ గడువును 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. జిల్లా సీఈఓలు, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రజాభవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టుల్లో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. కర్ణాటక 9, మహారాష్ట్ర 7 అవార్డులు గెలవగా 5 అవార్డులతో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. మధ్యస్థ శక్తులు అంగీకరించిన నిబంధనల అమలులో ఏకాభిప్రాయము, పరస్పర అవగాహన, స్వప్రయోజనాలు కీలక పాత్ర పోషిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మాట్లాడుతూ, బెదిరింపుల ద్వారా ఒక దేశం మరొక దేశానికి షరతులు విధించే శకం ముగిసిందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని, ఇందులో విస్తృత శ్రేణి దేశాలు ప్రపంచ వ్యవహారాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. సిబ్బందితో కలిసి బతుకమ్మ పాటలు పాడి పూల పండుగలో మహిళా ఉద్యోగులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈరోజు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొంకటి అంజలి బృందం వారు ఆలపించిన బతుకమ్మ పాటలు విందాం.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొంకటి అంజలి బృందం వారు ఆలపించిన బతుకమ్మ పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు గమనిక. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వినియోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923 గుర్తుంచుకోండి. ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులపై ప్రత్యక్ష ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం. గమనిక విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా సంపంగి చిత్రంలో ఉన్నికృష్ణ బృందం ఆలపించిన వరికుప్పల యాదగిరి గీతం. సంగీతం ఘంటాడి కృష్ణ.

0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
1: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
2: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
4: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
3: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
4: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
3: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
4: భారతీయ ప్రమాణాల సంస్థ BIS ప్రజల సంక్షేమానికి
3: నిరంతరం కట్టుబడి ఉంది.
4: BIS ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
3: ISI మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
4: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
3: BIS హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
4: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
3: భద్రతను నిర్ధారిద్దాం,
4: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
3: జారీ చేయవారు BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
5: చిత్రసీమలో తర్వాతి పాట సుస్వాగతం చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం SA రాజ్కుమార్.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మీట్ ది స్టార్.
3: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకు లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
4: శ్రోతలకు ప్రకటన. రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రతీక్ష లైవ్ ఫోనిన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0402324085852, మరొక ఫోన్ నంబర్ 0402324085853, మరొక నెంబర్ 0402955092. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారంలో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో

కంది పంటలో చీడపీడల నివారణ, సస్యరక్షణ. ఈ అంశం గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. ఈ అంశం గురించి బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఎ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషయహై. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ హర్ష ఆచార్యులు గారు. 6:15 భక్తిరంజనిలో దేవీ శరణనవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి లలిత త్రిపుర సుందరి 5వ రోజు కార్యక్రమం. 6:35 పొలం పనులు. 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు కె ప్రదీప్ గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఆ తర్వాత బతుకమ్మ ప్రత్యేక పాట, అనంతరం ఆరోగ్య జీవనం, కీళ్లు ఎముకలు ఆరోగ్యం, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నాగరాణి గారితో డాక్టర్ ఆనంద్ నరగాని గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 10:03 దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం 5వ భాగం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి విజి విఎన్ఎస్ ప్రబలిక గారి వీణావాద్యం, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఇక 11:30 సుగం సంగీత్, 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం, సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమం, 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15 కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం.

0: ఎబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలని తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. దివ్యాంగుల పెన్షన్ అర్హతను కేంద్ర ప్రభుత్వం సడలించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 80% వైకల్యం ఉన్నవారికే పెన్షన్ ఇచ్చేవారని, ఇకపై 40% వైకల్యం ఉన్నవారికి కూడా ఇస్తారని చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని 25% పెంచామన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్ కోసం 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిన నిబంధనను తొలగించామని, పుట్టినప్పటి నుంచే దివ్యాంగ చిన్నారులకు సహాయం అందుతుందని తెలిపారు. దీంతో దివ్యాంగ లబ్దిదారుల సంఖ్య 8.33 లక్షల నుంచి 27.48 లక్షలకు పెరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో 53.78 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు శంకుస్థాపన చేశారు. అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లోని గిరిజన ఏజెన్సీ గ్రామాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం దీని లక్ష్యం. R&B రోడ్డు పనులకు, రాయలగండిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి ఆలయ గోపురం పనులకు కూడా శంకుస్థాపన చేశారు. మన్ననూరులో బస్సు షెల్టర్ను ప్రారంభించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఈరోజు మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట వ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2,20,000 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. టవర్స్ లబ్దిదారులకు రిజిస్టేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, వచ్చే బతుకమ్మ నాటికి తొలి విడత ఇళ్లు పూర్తి చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. జిల్లా సీఈఓలు, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రజాభవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రతినిధులు మంత్రిని శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రేపు వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహర్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. రేవల్లి మండలం కొంకలపల్లి ఏదుల మండల కేంద్రాల్లో గోదాముల నిర్మాణానికి వనపర్తి పీజీ కాలేజీలో 15 కోట్ల రూపాయలతో, బాలుర బాలికల వసతి గృహాల నిర్మాణానికి పబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో ఈరోజు జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు. కాప్రా చెరువు పునరుద్దరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 60% పనులు పూర్తయ్యాయి. హైడ్రా రెండో దశలో అభివృద్ది చేస్తున్న 14 చెరువుల్లో ఇదొకటి. దీనికోసం దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కాప్రా చెరువు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన చిత్తడి నేలల్లో ఒకటి. ఇక్కడికి 470 రకాలకు పైగా వలస పక్షులు వస్తాయి. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వరద నీరు నిలిచేలా లోతు పెంచుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన 2 బాహుబలి మోటార్లను ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ
2: పూర్తి స్థాయిలో ఏదుల వచ్చే అలాగే కరివేన ఉదండ ఈ నాలుగు ప్రాంతాలకు నీళ్లు ఏర్పాటు చేస్తారు.

0: అప్పటి వరకు ఎలినో వర్షాభావ పత్రాలు వచ్చినాయి. ప్రపంచ మొత్తంలో కూడా ఎలినో ప్రభావం వచ్చినట్టు వర్షాలు కురవని కారణంగా, నీళ్లు లేని కారణంగా, వాతావరణం వేడిన కారణంగా ప్రపంచంలో మొత్తం సమస్య వచ్చింది.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో బాబా జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ,
2: ఎల్లినో అత్యవసర పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకోవాలి, వరి కాకుండా వేరే క్రాప్ డైవర్సిఫికేషన్ ఏ క్రాప్స్ వేసుకోవాలి, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మా శాస్త్రవేత్తల బృందం కూడా ఈ దేశాయిపల్లె గ్రామస్తులకు కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నాము.
1: అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్వేత మాట్లాడుతూ,
3: పచ్చదనం పరిశుభ్రత, మొక్కలు నాటడం, అదేవిధంగా రక్తదాన శిబిరం, తర్వాత వైద్య శిబిరాలు, పశు పోషణ, తర్వాత పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో మనం గ్రామస్తులకి అదేవిధంగా విద్యార్థులకి అందరికీ ఈ సామాజిక సేవ పైన స్ఫూర్తి కలిగిస్తూ ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది.
1: ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టులో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. కర్ణాటక 9, మహారాష్ట్ర 7 అవార్డులు గెలవగా 5 అవార్డులతో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. విజేతలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సత్కరించారు. వీరికి జపాన్లో సకూరా సైన్స్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈరోజు రాష్టంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఈ గడువును 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సూచించారు. యాదగిరిగుట్టలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో 2వ విడత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలిపారు. ఈరోజు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను పీఓ విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని దేహగాం మండలంలోని మీసేవా కేంద్రాలను జిల్లా ఈ డిస్టిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజ్, జిల్లా మీసేవా మేనేజర్ గోపతి ప్రశాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా మీసేవా కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలు, దరఖాస్తుల స్వీకరణ, సేవల పరిష్కార ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తెలంగాణ రాబిన్హుడ్ పండుగల సాయన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నవాబుపేటలో ఈరోజు పండుగల సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోలీసులు సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్దతతో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 15-16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్ విమర్శించారు. దేశంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. ముఖ్యాంశాలు: దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: केन्द्रीय मंत्रिमंडल से महती स्वीकृति 11.04 लक्ष परिमितेभ्यः रेल कर्मचारिभ्यः అష్ట

0: भारत कैनेडा सम्बद्धानां प्रगतेः समग्र समीक्षां कृतवन्तौ। उभयोः विदेशमन्त्रिणोः मध्ये अद्य नवदेहल्यां द्विपक्षीय वार्ता सम्पन्ना। सामाजिक संचार पटले डॉक्टर जयशंकरेण संसूचितं यत् वार्तावधौ प्रमुख क्षेत्रीय वैश्विक विषयेष्वपि उभयपक्षीय विचार विनिमयो जातः। सः अवोचत् यत् दृढ नेतृत्वस्य शासनोद्योगयोः च सतताभिसन्धानस्य बलेन भारत कैनेडा देशौ रणनीतिक सहभागितां नूतनामुन्नतिं नयतः। अपरत्र कैनेडा देशस्य विदेशमन्त्रिणा अनीता आनन्देन प्रतिपादितं यत् भारत कैनेडा सम्बन्धेषु साम्प्रतिकी प्रगतिः अतीवोत्साहवर्धिका वर्तते। देहल्याः विशेष कार्यपालक दण्डाधिकारी न्यायालयः अद्य सीजेपी इत्यस्य दलस्य नेतारौ सौरभदासः तथा आशुतोष रंका इत्येतौ पञ्चदिवसीयस्य कृते निगडितौ। रक्षामन्त्रिणा राजनाथसिंहेन प्रतिपादितं यत् शान्तिपूर्णस्य स्थिरस्य उन्मुक्तस्य च हिन्द प्रशान्त क्षेत्रस्य निर्माणे भारतस्य आसियान संघटनस्य च गभीरा रुचिः वर्तते। अद्य प्रातः नवदेहल्यां भारत आसियान रक्षा चिन्तक मञ्चः सम्बोधयता श्रीसिंहेन स्पष्टीकृतं यत् भारतस्य हिन्द प्रशान्त दृष्टिकोणे आसियान संघटनं केन्द्रीय महत्वं भजते। अपरत्र भारतस्य एक्ट ईस्ट नीतिः दक्षिण पूर्व एशिया देशैः सह सहभागित्वेन कार्यं कर्तुं दीर्घकालिकी प्रतिबद्धता वर्तते। प्रधानमन्त्री नरेन्द्र मोदी श्वः नवदिल्ल्यां 26,000+ एशियाई क्रीडा स्पर्धासु भागं गृहीतवता भारतीय क्रीडक दलेन सह संवादं विधास्यति। अवसरेऽस्मिन् प्रधानमन्त्री उपस्थित क्रीडकानपि सम्बोधयिष्यति। अद्यतन ऋतु वृत्तान्तानुसारं भारतीय ऋतु विज्ञान विभागेन जम्मू कश्मीर लद्दाखादि उत्तुंग भूभागेषु तमिलनाडु पुद्दुचेरी तटीय प्रदेशेषु च सघन वृष्टेः पूर्वसूचना प्रकाशिता। तथा हि शुक्रवासरं यावत् देहली पंजाबादि मध्य क्षेत्रेषु झंझावातेन सह वज्रपातस्य अतिवृष्टेश्च संभावना समावेदिता। पुरुष क्रिकेट स्पर्धायां भारतं वेस्टइंडीज दलं च अद्य हैदराबाद नगरे चतुर्थे 20-20 अन्ताराष्ट्रिय क्रिकेट द्वन्द्वे परस्परं स्पर्धिष्यतः। एषा स्पर्धा भारतीय मानक समयानुगुणं सायं 7 प्रारप्स्यते। पञ्चस्पर्धात्मक अस्यां श्रृंखलायां भारत पूर्वमेव 2-1 इत्यंकैः अग्रे वर्तते। यतः विगते रविवासरे इन्दौरनगरे सम्पन्नायां तृतीयायां 20-20 प्रतिस्पर्धायां भारतेन वेस्टइंडीज दलं 14 पराजितम् आसीत्। इति वार्ताः।
1: आकाशवाणी
2: डॉक्टर बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी प्रेजेंट्स एजुकेशन एट योर डोरस्टेप ए प्रोग्राम ऑफ लर्निंग फॉर एवरीवन।
3: ఇప్పుడు మీరు బీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ప్రభుత్వ పాలనా శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాలు అన్న అంశం గురించి రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం సుమలత.
4: ఒక కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలు ఉన్నట్లే ఈ సామాజిక శాస్త్రాల మధ్య కూడా సంబంధాలు ఉంటాయి. సామాజిక శాస్త్రాలన్నీ ఒకే మూలం నుండి ఆవిర్భవించి ఒకదానితో మరొకటి చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ప్రభుత్వ పాలనకి ఇతర సామాజిక శాస్త్రాలతో గల సంబంధం యొక్క అధ్యయనాన్ని 5 సామాజిక శాస్త్రాలకు పరిమితం చేశారు, ఎందుకంటే వీటిని సామాజిక శాస్త్రాలకు చెందిన 5 రత్నాలుగా అభివర్ణించడం జరిగింది. ఈ

ఐదు శాస్త్రాలు: చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సమాజ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, మానవ శాస్త్రం. ఈ శాస్త్రాల మౌలిక అంశాలను అర్థం చేసుకోవడం వలన ప్రభుత్వ పాలనా విద్యార్థులకు సామాజిక శాస్త్రాల పట్ల పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఈ భాగంలో చర్చ ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి పెడుతుంది. ఒకటి, ఈ సామాజిక శాస్త్రాల స్వభావాన్ని తెలుసుకోవడం. రెండు, ఈ అధ్యాయం యొక్క అంశాలు విడివిడిగా ప్రభుత్వ పాలనా శాస్త్రంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయో తెలుసుకోవడం. విజ్ఞానం విస్తరించడం వలన సామాజిక శాస్త్రాల అధ్యయన అంశాలను వివిధ భాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించి అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన మౌలిక భావనలను, సిద్ధాంతాలను సామాజిక శాస్త్రవేత్తలే కాకుండా సామాజిక శాస్త్రాలకు చెందిన వివిధ శాస్త్రాల పండితులు కూడా రూపొందించుటకు కృషి చేశారు. ఉదాహరణకు, రాజకీయాలు పాలన అనే విభాగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అమెరికా దేశానికి చెందిన రాజకీయ శాస్త్రవేత్త అయిన వుడ్రో విల్సన్. ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని సిద్ధాంత ప్రగతిని గమనిస్తే ప్రభుత్వ పాలనా శాస్త్ర స్వభావము వివిధ శాస్త్రాలు అనగా సామాజిక శాస్త్రాలు, సామాజికేతర శాస్త్రాల విజ్ఞాన కలయికగా ప్రభుత్వ పాలనా శాస్త్ర విజ్ఞానాన్ని భావించవచ్చును. మరొక విషయం, ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ఈ విధమైన విజ్ఞానం ప్రారంభ దశ నుండే ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే సామాజిక, సామాజికేతర శాస్త్రాలకు చెందిన వివిధ శాస్త్రవేత్తల కృషి ఫలితమే ఈ ప్రభుత్వ పాలనా శాస్త్ర విజ్ఞానం. ప్రధానంగా రాజకీయ శాస్త్రం, సమాజ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, విధాన శాస్త్రాలు, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి అధ్యయన అంశాల విజ్ఞానంతో ప్రభుత్వ పాలనా శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం జరిగింది. మొదటిగా రాజనీతి శాస్త్రంతో ప్రభుత్వ పాలనకు గల సంబంధం గురించి తెలుసుకుందాం. ఇది అధికారాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనంలో అధికార అర్థం, అధికార ఆధారాలు లేదా మార్గాలు, అధికార సంస్థలు, అధికార అంగీకారం మొదలగు విషయాలను తెలుసుకోవచ్చును. రెండు, ఇది ప్రభుత్వం, పాలనా రాజకీయ పార్టీలు, ఒత్తిడి వర్గాలు, రాజకీయ సిద్ధాంతం, భావాలు, ప్రభుత్వ విధానం, ఎన్నికలు, ఎన్నికల వ్యవస్థ మొదలైన విషయాలను అధ్యయనం చేస్తుంది. మూడు, ఇది రాజ్యము, ప్రభుత్వము, రాజకీయ వ్యవస్థ, దానికి సంబంధించిన వివిధ కారకాలు మొదలైన వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఈ రెండు వృత్తులు కూడా రెండు అధ్యయన కోణంలో చూసినట్లయితే ఈ రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రాల మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకుని వచ్చిన ప్రజాస్వామ్య దేశాలైన భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో ప్రభుత్వ పాలనా కార్యక్రమాలకు రాజకీయ పరిస్థితులు దోహదం చేస్తాయి. ప్రజాసేవకులు, ఉద్యోగులు తటస్థంగా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఉండవలసినప్పటికీ వాస్తవానికి వారి రాజకీయ అధిపతి చెప్పినట్లుగా తప్పక పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా వారు ప్రభుత్వ పాలనలో రెండవ స్థానాన్ని కలిగి ఉంటారు. రాజకీయ అధిపతులు తమ రాజకీయ లక్ష్యాలను సాధించుటకు తిరిగి పాలనాధికారులపై ఆధారపడవలసి ఉంటుంది. ఈ విధంగా ఇరు వర్గాల వారు నిర్వహించే కార్యకలాపాలు సమ్మిళితమై ఒకరి కార్యక్రమాలపై మరొకరు ప్రభావం చూపడం జరుగుతుంది. క్లుప్తంగా సిద్ధాంతపరంగా వారిని విభజించినప్పటికీ వారు నిర్వహించే కార్యకలాపాలతో మాత్రం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. రెండు, అర్థశాస్త్రంతో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి గల సంబంధం. సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఒక ప్రధానమైన అధ్యయన శాస్త్రం. సామాజిక శాస్త్రాల కుటుంబాన్ని రెండు రకాలకు చెందిన అధ్యయన శాస్త్రాలుగా వర్గీకరించవచ్చు. అవి గణాత్మక సామాజిక శాస్త్రాలు మరియు గుణాత్మక సామాజిక శాస్త్రాలు. గణాత్మక సామాజిక శాస్త్రాలను ప్రవర్తనా శాస్త్రాలు అని కూడా పిలుస్తారు. అర్థశాస్త్రము, సంఖ్యాశాస్త్రము ప్రధానంగా సామాజిక శాస్త్రాలలో గణాత్మక శాస్త్రాలుగా పిలువబడతాయి. అనగా అర్థశాస్త్రము గణాత్మక విషయాలైన జీడిపి, జీఎన్పి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఉపాధి రేటు, ఆర్థిక ప్రగతి రేట్లు మొదలైనవన్నీ గణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒక ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని అంతర్విషయాలను, పోకడలను, రిపీటెడ్
పోకడల దిశను అధ్యయనం చేసే శాస్త్రం అర్థశాస్త్రం. ఉత్పత్తి, వినియోగము, ఎగుమతి దిగుమతుల సంబంధాలు మొదలైన వాటిని ఆర్థిక శాస్త్రం వివరిస్తుంది. సమాజంలో వస్తు సేవలు, ఉత్పత్తి, వినియోగము మరియు పంపిణీ విషయాలను విశ్లేషించే సాంఘిక శాస్త్రాలకు చెందిన అధ్యయన అంశంగా ఆర్థిక శాస్త్రం ఉంటుంది. దీనిని సంపద శాస్త్రం అని కూడా పిలుస్తారు. ఒక అధ్యయన శాస్త్రంగా ఆర్థిక శాస్త్రం విత్తము, బ్యాంకుల వ్యవస్థ, ధనము, బడ్జెట్, ఆర్థిక అభివృద్ధి, విదేశీ మారక ద్రవ్యం, ప్రగతి అభివృద్ధి రేటు మొదలైన అంశాలను తెలియపరుస్తుంది. మానవులు తమ మనుగడకు అవసరమైన ఆహారం, బట్టలు, గృహవసతి, రవాణా వీటిని తీర్చుకోవడంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం, నేడు మొదలైన విభిన్న భౌతిక అవసరాలను తీర్చుకోవడంపై అర్థశాస్త్రం ప్రధానంగా దృష్టి పెడుతుంది. ప్రభుత్వ పాలనా శాస్త్రం కూడా ప్రతి దేశంలో ఈ భౌతిక అవసరాలను ప్రజలకు గరిష్ట స్థాయిలో అందించాలనే దృష్టితోనే పనిచేస్తుంది. ఈ విధంగా రెండు శాస్త్రాలు సమాజంలో వ్యక్తుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చుటకు కృషి చేస్తుంటాయి. 3. సమాజ శాస్త్రంతో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి గల సంబంధం. మానవ సమాజాన్ని సమాజ ఆవిర్భావము, అభివృద్ధి, వ్యవస్థలు మరియు సంస్థలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఈ శాస్త్రాన్ని సక్రమంగా అధ్యయనం చేయడం వలన ప్రజల మానసిక పరిణితి విస్తరిస్తుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా ఈ వ్యసనం నుండి విముక్తి చెందించేందుకు సమాజాభివృద్ధి, సామాజిక సంక్షేమం, నేరాల నియంత్రణకు, వృద్ధులకు, అనాథ ప్రజలకు సహాయపడుటకు ప్రభుత్వ అధికారులు సమాజ శాస్త్రవేత్తల సేవలను వినియోగించుకుంటారు. ఇతర సంస్కృతులు, వర్గాల మధ్య సామరస్య ధోరణి ప్రజలలో పెరుగుటకు ఈ శాస్త్ర అధ్యయనం సహాయపడుతుంది. భారతదేశంలో విద్య, ఉపాధి, రాజకీయాలలో సామాజిక అంశాల ప్రాతిపదికగా కల్పించిన రిజర్వేషన్లు ప్రభుత్వ పాలనపై అమితమైన ప్రభావాన్ని కనపరిచాయి. భారతదేశ సమాజము సాంప్రదాయమైనదే కాకుండా సనాతన పద్ధతులకు, ఆచారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందువలన భారతదేశంలోని ప్రభుత్వ పాలకులు ప్రజల మనోభావాలకు, సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా ఉండే విధంగా వారు విధానాలను, నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. 4. చరిత్రతో ప్రభుత్వ పాలనకు గల సంబంధం. గత చర్యలను, ముఖ్యంగా మానవ విషయాలను అధ్యయనం చేసేదే చరిత్ర అని నిర్వచించబడింది. మరొక నిర్వచనం ప్రకారం జరిగిపోయిన చర్యలకు సంబంధించిన విజ్ఞానము, అధ్యయనము వాటిని పదిలపరిచే పద్ధతులే చరిత్ర. క్లుప్తంగా చెప్పాలంటే సాధారణంగా మానవుల గతాన్ని వివరించే శాస్త్రం ప్రత్యేకంగా మానవ జాతి గతాన్ని పదిలపరుస్తుంది. ఈ చరిత్ర కేవలం గత విజ్ఞానాన్ని అందించే భండాగారమే కాదు, ఇది సామాజిక ప్రయోగశాల కూడా. ఈ ప్రయోగశాలలో వివిధ మతాలు, కుటుంబ వ్యవస్థలు, స్త్రీ పురుష సంబంధాలు మొదలైన సామాజిక కోర్సులను అధ్యయనం చేయబడుతుంది. భౌతిక శాస్త్రవేత్తలకు ప్రయోగశాలలు ఏ విధంగా ఉపయోగపడతాయో అదేవిధంగా చరిత్ర ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలకు, ఇతర సామాజిక శాస్త్రవేత్తలకు ఒక ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. 5. మనిషి ఆవిర్భావం పరిణామానికి ఉద్దేశించబడిన శాస్త్రమే మానవ శాస్త్రం. అందువలన ఈ శాస్త్రాన్ని సాధారణంగా మానవజాతి శాస్త్రంగాను, ప్రత్యేకంగా మానవుల గతం మరియు వర్తమానాలకు సంబంధించిన శాస్త్రంగాను పిలుస్తారు. భౌతిక, వృక్ష మరియు సమాజ శాస్త్రాల విజ్ఞాన ఆధారముతో మానవ సమస్యలకు పరిష్కారాలను కనుగొను సామాజిక శాస్త్రమే మానవ శాస్త్రం అని చెప్పవచ్చును. వలస పాలనా కాలంలో వలస రాజ్యాల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి, వలస రాజ్యాల ప్రజలను సమర్థవంతంగా నియంత్రించుటకు మానవ శాస్త్రం ప్రభుత్వ పాలనా శాస్త్రానికి చాలా సహాయపడింది అని చెప్పవచ్చును. అనగా కొన్ని వలస రాజ్యాలలో ప్రభుత్వం మానవ శాస్త్రజ్ఞుల పదవిని సృష్టించి నియమించడం జరిగింది. అందుచేత భారతదేశంలో గిరిజన అభివృద్ధికి సంబంధించిన అంశాలలో
ప్రభుత్వానికి సలహాలను ఇవ్వడానికి భారత ప్రభుత్వం

0: ప్రభుత్వం మానవ శాస్త్రజ్ఞులను నియమించడం జరిగింది. నిజాం పరిపాలనా కాలంలో గిరిజనాభివృద్ధి సలహాదారునిగా జర్మనీ దేశానికి చెందిన సుప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త అయిన క్రిస్టోఫర్ అనే అతన్ని హైదరాబాద్ రాష్ట్రంలో నియమించడం జరిగింది. ఇతను గోండు మరియు గిరిజన జాతులలో రిపీటెడ్ జాతులతో మమేకమై వారితో జీవిస్తూ పనిచేయడం కారణంగా అతని పేరును ఇప్పటికీ గోండు జాతి గుర్తుపెట్టుకుని ఉంది. అనగా మానవ శాస్త్రానికి సంబంధించిన అధ్యయనాంశాలు, దృక్పథాలు, పద్ధతులు ప్రభుత్వ పాలనకు చాలా ఉపయుక్తం. కాబట్టి ప్రజల సాంస్కృతిక సున్నితత్వాన్ని అర్థం చేసుకున్నటకు అతి విలువైన సమాచారాన్ని ప్రభుత్వ పాలకులకు మానవ శాస్త్రం అందిస్తుంది. సమూహ ప్రవర్తనలో విలువలు, ఆచారాలు, విశ్వాసాలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. వీటికి సంబంధించిన విజ్ఞానం మానవ శాస్త్రంలో లభిస్తుంది. 6. మనస్తత్వ శాస్త్రంతో ప్రభుత్వ పాలనకు గల సంబంధం. మనస్తత్వ శాస్త్రాన్ని ప్రవర్తనా శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ బిహేవియర్, మరియు మనస్తత్వ శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ మైండ్ అనే వివిధ రకాలుగా పిలుస్తారు. మనస్తత్వ శాస్త్రం వ్యక్తుల, సమూహాల మరియు వ్యవస్థల ప్రవర్తనలకు సంబంధించిన కారణాలను, వివిధ రూపాంతరాలను, ఫలితాలను వీరు విశ్లేషిస్తారు. ప్రభుత్వ పాలనా శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రం ఈ రెండింటిలో కూడా వ్యవస్థ ప్రవర్తనలో భాగంగా నాయకత్వం, ప్రసారాలు, ప్రేరణ, సమూహ ప్రవర్తన మొదలైన భావనలను అధ్యయనం చేయడం జరుగుతుంది. పోలీసు రక్షణ శాఖలలో పనిచేసే ప్రజాసేవకులు, ఉద్యోగులు, ఉద్యమాలు, బంధులు, అల్లర్లు, కల్లోలాలు, నిరసనలు మొదలైన ప్రజా పోరాటాలను ఎదుర్కొనే విషయంలో అల్లరిమూకల లేదా ఉద్యమకారుల మనస్తత్వాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రెవెన్యూ పోలీసు అధికారులు కొన్ని సందర్భాలలో అతిగా ప్రవర్తించడం వలన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల నుండి కొంతవరకు బయటపడడానికి వారు ఈ విధంగా వ్యక్తుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రానికి మరియు ఇతర సామాజిక శాస్త్రాలతో గల సంబంధాన్ని వివరించవచ్చు.
1: ఇంతవరకు మీరు బిఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని ప్రభుత్వ పాలనా శాస్త్రం, ఇతర సామాజిక శాస్త్రాలు అన్న అంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ ఎం సుమలత.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

0: ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం ఇరుముడి, గానం డప్పు శ్రీను.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ముఖ్యంగా ఈ రైతు సోదరులకు వ్యవసాయ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసం తర్వాతనంతరం అక్టోబర్లో చేపట్టాల్సినటువంటి వ్యవసాయ పనులను మనము గమనించినట్లయితే ముఖ్యంగా వాటి యొక్క సాగు పరిస్థితులను ముందుగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఈ సాగు పరిస్థితుల్లో కూడా నీటి లభ్యత మరియు నీటి లభ్యతతో పాటు వాటి యొక్క సాగుకు అనుకూలమైనటువంటి నేల రకాలు, అలాగే నేల ద్వారా లభించేటువంటి పోషకాల లభ్యత మరియు వాటి ఆధారంగా మార్కెటింగ్ సౌలభ్యం, ఇవన్నీ అంశాలు పంటల ఎంపికకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రధానంగా దాంట్లో ఈ వ్యవసాయ పంటల్లో చూసినట్లయితే రైతు స్థాయిలో కూడా వానాకాలం సాగు కొంత విస్తీర్ణ పరంగా వ్యత్యాసం, వివిధ పంటల ప్రధాన పంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అడపదడప వర్షాల వల్ల రైతు సోదరులు వరి సాగుకే మొగ్గు చూపినట్టుగా వ్యవసాయ శాఖ గణాంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే యాసంగిలో తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలను గమనించినట్లయితే వానాకాలంలో సాగు చేయకుండా ఉన్నటువంటి భూముల్లో కొంత కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం గమనించినాము. అటువంటి పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు రైతు స్థాయిలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కలుపు నివారణ చర్యలకు గాను రైతు స్థాయిలో కూడా భూమిని సకాలంలో దాన్ని సాగు చేయడానికి అనువైనటువంటి పరిస్థితులను తీసుకురావడము, ముఖ్యంగా వానాకాలంలో సాగులోకి లేనటువంటి భూమిని మనం సాగులోకి తీసుకురావడానికి కొంత శ్రమతో కూడినటువంటి పరిస్థితులు మనము ఉంటాయి. కాబట్టి యాసంగిలో అనుకూలమైనటువంటి పంటలు, చాలా తక్కువ నీటి పరిమాణము అవసరమయ్యేటువంటి పంటలను మనం సాగు చేసుకున్నట్లయితే రైతు స్థాయిలో కూడా వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలను గమనించినట్లయితే యాసంగిలో ఈ పప్పుధాన్యాల విస్తీర్ణం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వానాకాలం తర్వాత తదనంతరం ఎక్కువ మొత్తంలో పప్పు దినుసుల సాగు చేసుకున్నట్లయితే కొంత మనకు యాజమాన్యం పరంగా అలాగే నీటి లభ్యత పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలా తక్కువ నీటి పరిమాణంతో పంటల్ని మనం తీసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటి నేల తయారీ, ప్రధానంగా ఈ భూమిలో ఉన్నటువంటి తేమను సంరక్షించుకొని వాటిని తేమ నష్టపోకుండా మనం అందుబాటులో ఉన్నటువంటి తేమ ద్వారానే చాలా తక్కువ నీటి పరిమాణంతో సాగు చేయబడేటువంటి పరిస్థితులను గమనించి ముఖ్యంగా చిరుధాన్య పంటలైతేనేమి, అలాగే పప్పు దినుసుల పంటలైతేనేమి, కొంతవరకు నూనె గింజల పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే రైతులకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి యొక్క రకాల ఎంపిక మరియు మార్కెటింగ్ సౌలభ్యం రీత్యా రైతులు ఈ పంటల్ని ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ప్రధానంగా పోషకాల లభ్యతను కూడా గమనించి వాటి యొక్క పోషక లోపాలను సవరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో ఏదైతే ఈ పశుగ్రాస పంటలైతేనేమి, అలాగే కొంతవరకు జీవన ఎరువులను వాడిన పరిస్థితుల్లో మట్టి పరీక్ష చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటే మట్టి పరీక్ష ఆధారంగా పోషకాల ఎరువుల యాజమాన్యం అనేది చేసుకోవడం చాలా మేలైనటువంటి అంశం. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాసంగి సాగుకు తొందరగానే రైతులు మొగ్గు చూపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేవలం ఈ నత్రజని నిత్య ఎరువులపైన ఆధారపడకుండా ఈ పచ్చిరొట్టె ఎరువులను కూడా కొంతవరకు ముందుగా యాసంగి పంటలను విత్తుకునేదానికి ఇంకా సమయం ఉంది కాబట్టి వాటిని ముందుగా కొంతవరకు పచ్చి రొట్టె పంటల్ని సాగు చేసుకున్నటువంటి సౌలభ్యం ఉన్నట్లయితే వాటిని కూడా కొంతవరకు సాగు చేసుకోవచ్చు. అవి కూడా పప్పు దినుసుల జాతికి సంబంధించినటువంటి పంటలు కూడా కొంత తక్కువ పరిమాణంలో, అలాగే తక్కువ పంటకాలం ఉన్నటువంటి కేవలం 60-65 రోజుల్లోనే వచ్చేటువంటి పంటలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని సాగు చేసుకున్నట్లయితే యాసంగి పంటల్లో పైపాటుగా వాడేటువంటి ఎరువులను మోతాదును కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా యాసంగిలో విస్తీర్ణ పరంగా ఈ వరి సాగు ఉన్నప్పటికీ కూడా వాటిలో మేలైన యాజమాన్య చర్యలతో పాటుగా రైతు స్థాయిలో కొన్ని రకాలైనటువంటి సాగు అంశాలను జోడించినట్లయితే దిగుబడి పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వివిధ పద్ధతుల ద్వారా ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి రైతులు కేవలం వరి నారు పెంచి నాటు వేసేటువంటి పద్ధతే కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా కూడా రైతులు ఈ వరి సాగుని చేసుకో
అనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి విధానమేం కాదు. రైతులకందరికీ పురాతన పద్ధతుల్లో కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఇదే పద్ధతి పాటించేవాళ్ళు. కాబట్టి కొత్తగా సాగు చేసుకున్నటువంటి యువ రైతులు కూడా ఈ వెదజల్లే పద్ధతి వారి యొక్క భూభౌతిక లక్షణాల ఆధారంగా కేవలం నారు పెంచి నాటు వేసుకునేటువంటి పద్ధతే కాకుండా వరిలో చాలా రకాలైనటువంటి వివిధ పద్ధతులు గమనించడం జరిగింది. కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో కూడా అవలంబించినట్లయితే తక్కువ పెట్టుబడితో తక్కువ పంట కాలంలో ఎక్కువ గింజ దిగుబడి తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో గమనించినట్లయితే ఈ వెదజల్లే పద్ధతి రైతులకు చాలా అనుకూలమైనటువంటి పద్ధతి. దాన్ని ఇప్పుడున్నటువంటి కూలీల లభ్యతనైతేనేమి, కూలీల డిమాండ్ పెరగడము, అలాగే వారు సకాలంలో దొరకకపోవడం వల్ల కూడా క్షేత్రస్థాయిలో వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి కూలీలపై ఆధారపడడం గమనిస్తారు.

0: ఉన్నాము. అటువంటి పరిస్థితులు మనకు మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో కూడా అలాగే ఉంటాయని మనం చెప్పలేము. కాబట్టి వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కూలీల సమస్యను ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఈ వెదజల్లే పద్ధతి అనేది కూడా రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం వెదజల్లే పద్ధతినే కాకుండా వరిలో మిషన్ ద్వారా నాట్లు వేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది, అలాగే డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తనాన్ని విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటుగా ఎవరైతే వేరే ఇతర పంటలను సాగు చేసేటువంటి సౌలభ్యం లేనప్పుడు మాత్రమే ఈ వరి సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం నారు పెంచి నాటే వేసే పద్ధతులు కాకుండా తక్కువ నీటి పరిమాణంతో అలాగే తక్కువ పోషక యాజమాన్యంతో కూడా మనం మంచి దిగుబడిని తీసుకునేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వెదజల్లే పద్ధతి అయితేనేమి, డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునేటువంటి పద్ధతి అయితేనేమి, సీడ్రిల్ ద్వారా డైరెక్ట్గా విత్తనం పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మనము రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే పోషక యాజమాన్యంలో కూడా చూసినట్లయితే పోషకాల లభ్యత మరియు వాటి యొక్క ఆధారంగా ఈ మట్టి పరీక్ష ఆధారంగానే మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి సెప్టెంబర్ మాసంలో వరి నాట్లు వేయరాదు, అలాగే ఒకవేళ లేటుగా వరి నాట్లు వేసుకునే పరిస్థితి ఉంటున్నట్లయితే కొంత చలికాలంలో ఎదురయ్యేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా గింజ దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధాన పొలంలో మనము నారు పెంచి నాటు వేసేటువంటి రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పైపాటుగా మనకు వేసేటువంటి పోషకాలను కూడా భూమిలో ఉండేటువంటి పోషకాల లభ్యత ఆధారంగానే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాసంగిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలం సాగు చేయనటువంటి ప్రాంతాల్లో చాలా వరకు ఈ కలుపు వల్ల కూడా ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కలుపు వల్ల ఈ పోషకాల లభ్యతలో వ్యత్యాసం, అలాగే కలుపు కొన్ని చీడపీడలకు కూడా ఆవాసంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా గట్ల వెంబడి ఉండేటువంటి ఈ కలుపు మొక్కలను కూడా తీసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసినటువంటి వరిలో ఈ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా కొంత మబ్బు వాతావరణం ఉన్నప్పుడు సుడిదోమ అనేది కూడా చాలా వరకు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం ఇళ్లరికం. గానం ఘంటసాల, గీతరచన కొసరాజు, సంగీతం టి చలపతిరావు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈరోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదం దార్చా రోడ్డును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును, 66 కెవీ డబుల్ సర్క్యూట్ దాహను కల్సీ విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కాబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం పొందుతారు.
1: దివ్యాంగ్జనో కి లియే జో పెహ్లే 80% థ్రెషోల్డ్ థా డిజెబిలిటీ పెన్షన్ మే ఎలిజిబిలిటీ కే లియే ఉస్కో ఆధా కర్కే 40% పర్ భీ అబ్ దివ్యాంగ్ పెన్షన్ దియా జాయేగా. పెహ్లే దివ్యాంగ్ పెన్షన్ 18 సాల్ సే ఉపర్ కే వ్యక్తి కో హీ దియా జాతా థా, అబ్ జన్మ సే హీ దివ్యాంగ్ జన్ కో పెన్షన్ మే కవర్ కియా జాయేగా. 27 లాఖ్ దివ్యాంగ్ జన్ లాభార్థి హోంగే. టోటల్ లాభార్థియో కి సంఖ్యా బఢ్ కే కరీబ్ 3,20,00,000 హో జాయేగీ.
0: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బీ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బీ చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్ట్రాల అభివృద్దిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగర అభివృద్దికి నిరంతరం సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అజింక్యా షిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసం మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ,
2: I think the US and India have a very, very consequential relationship. And it's only going to get better, irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry about it.
0: ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి ఇల్లు బాకిలి. ఈనాటి ఇల్లు బాకిలి కార్యక్రమంలో కంది పంటలో చీడపీడల నివారణ సస్యరక్షణ గురించి పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్ గారి ప్రసంగం విందాం.

0: కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
4: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
3: అవునా? ఎందుకు?
4: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
3: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
5: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
3: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్

0: లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
1: ఆర్బీఐ అంటుంది, బీఎస్బీడీ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
2: అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యాకిషోర్, సీనియర్ శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాసా, జగిత్యాల. ఈరోజు మనము కంది పంటలో వచ్చే చీడపీడలు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాము. ముఖ్యంగా వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే అపరాళ్ల పంటల్లో ప్రధానమైన పంట కంది పంట. ప్రస్తుతము ఈ కంది పంట శాఖే దశలో ఉన్నది. అయితే ఆలస్యంగా కంది విత్తిన ప్రాంతాలలో కంది పంట 45 నుంచి 60 రోజులు లేదా 60 నుంచి 70 రోజులు ఉన్న ఈ కంది పంటల్లో తలకొనలు తుంచడం ద్వారా మనము మొక్క ఎత్తు ఎక్కువగా పెరగకుండా పక్క శాఖలు విస్తారంగా వచ్చి దిగుబడులు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఇలా మనము తలకొనలు తుంచడం ద్వారా, మొక్క ఎత్తును నియంత్రించడం ద్వారా మనము చీడపీడల యాజమాన్యాన్ని కూడా సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక కంది పంటలో వచ్చే ప్రధానమైన తెగుళ్ళు, కీటకాల గురించి ఆలోచించినట్లయితే, మొదటగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న తెగులు గొడ్డుమోతు తెగులు. కందిలో గొడ్డుమోతు తెగులను స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అని పిలుస్తారు. ఈ పంట 55 రోజులప్పుడు 45 నుంచి 60 రోజుల వయసున్నప్పుడు కజాని అనే నల్లి వ్యాప్తి చెందడం ద్వారా, నల్లి ఉధృతి పెరగడం ద్వారా, ఈ నల్లి ద్వారా ఈ వైరస్ తెగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వస్తుంటుంది. మనకు ఈ తెగులు సోకిన తర్వాత పూత సమయంలో ఆ మొక్కలు, తెగులు సోకిన మొక్కలు పూతకు పూత రాకుండా, కాత కూడా లేకుండా, అన్ని చిన్న ఆకులతోని మనకు ఎలాంటి పూత కాత లేకుండా అలా ఆకుపచ్చగా ఉంటాయి, గొడ్డుపోయి ఉంటాయి. అందువలన దీన్ని గొడ్డుమోతు తెగులు అంటారు. అందుకోసము ఇప్పుడు రైతు సోదరులు మన పొలాన్ని పరిశీలించుకోవాలి. ఆకుపచ్చటి ఆకుల మీద లైట్ ఎల్లో, లేత నిమ్మ రంగులో చారలు కనబడ్డా, లేదా ఆకులు కొద్దిగా చిన్నగా ఉండిపోవడం ద్వారా కానీ, కొద్దిగా మామూలు పంట కంటే విపరీతంగా కనిపించినప్పుడు చూసుకోవాలి. తర్వాత అటువంటి మొక్కలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అలాగే పంట క్షేత్రంలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకైనా ఒకసారి మనము 3 గ్రాముల గంధకాన్ని లీటర్ నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా నల్లి ఒకవేళ ఉన్నట్లయితే ఆ నల్లి ఉధృతిని నివారించుకోవచ్చు. అంటే ఈ విషయాన్ని ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అంటే ఎక్కువగా ఎండ ఉంటూ బెట్ట వాతావరణ పరిస్థితి, అంటే ఉక్కపోత వాతావరణం కనుక ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు కంది పంట బాగా ఏపుగా ఎదిగే సమయంలో ఈ మైక్రోక్లైమేట్ అంటాం, అంటే ఈ వాతావరణం, సూక్ష్మ వాతావరణం, పంటలో ఉండే సూక్ష్మ వాతావరణం కూడా మారడం మూలంగా మనకు ఈ ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు 3 గ్రాముల గంధకాన్ని లీటర్ నీటిలో కలిపి ఒకసారి పిచికారీ చేసుకుంటే, ఒకవేళ నల్లి కనుక ఈ వాతావరణ పరిస్థితులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, వచ్చి ఉన్నట్లయితే అది ఆ నల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకొని తద్వారా మనము గొడ్డుమోతు తెగులు ఉధృతి కాకుండా చూసుకోవచ్చు. ఇక మనకు అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో మనకు కంది రకాలు మొగ్గ పూత దశకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ కందిలో ఇప్పుడు ఈ మొగ్గ పూత దశలో ఉన్నప్పుడు మనము సరైన అవగాహనతోని పంట క్షేత్రాన్ని ఎప్పటికప్పుడు సందర్శించుకుంటూ చూసుకున్నట్లయితే కీటకాలను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. ఒకవేళ పూత కాత సమయంలో మనము కాయదొలిచే పురుగులనే కీటకాలను కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే, నిర్లక్ష్యం వహించినట్లయితే, కందిలో దిగుబడి సుమారు 50 నుంచి 75% వరకు కూడా, ఒక్కోసారి 90% వరకు కూడా మనకు పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇప్పటి నుంచి పంట పొలాన్ని ఎప్పటికప్పుడు సందర్శించుకుంటూ గొడ్డుమోతు తెగులు, అలాగే పూత మొగ్గట సమయంలో మనకు కీటక యాజమాన్యాల గురించి అవగాహన పెంచుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కంది మొగ్గ దశకు వచ్చినప్పుడు మారికా మచ్చల పురుగు, ఆకుగూడు చుట్టు పురుగు అని చెప్తాము, మారికా మచ్చల పురుగు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటుంది. ఇది మబ్బు వాతావరణ పరిస్థితులు, అలాగే తేలికపాటి చిరుజల్లులు కురిసినప్పుడు ఈ పురి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య అంటే చీకటి రాత్రాల తర్వాత కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనికోసం గాను మనము పంటలో ఒకసారి

అవగాహన లేకుండా వదిలేసి తర్వాత పూత ఎండిపోయింది అని కంప్లైంట్ చేస్తుంటారు. చాలాసార్లు మా పొలంలో పూతంతా ఎండిపోయి రాలిపోతుంది అంటారు. పూత ఎండిపోయి రాలిపోవడం అంటే ఈ మారకా మచ్చల పురుగు, ఈ ఆకుగూడు చుట్టు పురుగు ఎప్పుడైతే ఈ పూ మొగ్గలను తిని రసం పీల్చేసి మొత్తం తినేసిన తర్వాత దానిలో ఎదుగుతున్న పుష్పభాగాలు అన్నింటిని తినేసిన తర్వాత ఆ పూలు ఎండిపోతాయి, దాన్ని పూత ఎండిపోతుందని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. కానీ అది మనకు మొగ్గ దశలోనే గుడ్డు పొదగబడినప్పుడే మనము సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి కోసం గాను తొలి దశలో 1500 PPM వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి, అలాగే క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, లేదంటే ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్ నీటికి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా అక్కడ మొగ్గ దశలో పురుగు ద్వారా ఏర్పడిన గుడ్డును సమర్థవంతంగా నివారించుకొని గుడ్డు పొదగకుండా తద్వారా కీటకాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇక పురుగు ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టయితే మనము ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ నీటికి, లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఆ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మనకు ఇంకొక ప్రధానమైన కాయతల్చే పురుగు చూసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు అంటారు, హెలికోవార్బా అని పిలుస్తారు. ఈ శనగపచ్చ పురుగు ఉధృతి కూడా ఈ వాతావరణ పరిస్థితులు ఎప్పుడైతే మబ్బు వాతావరణము, తర్వాత మన చిరుజల్లులు పడే అవకాశం ఉన్నప్పుడు ఆ టైంలో మనకు శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు మామూలుగా గుడ్డును ఏకాంతంగా అంటే సింగిల్ ఎగ్ అంటే ఒకటే గుడ్డును ఆ మొగ్గ మీద పెడుతూ ఉంటుంది. మొగ్గలను జాగ్రత్తగా గమనిస్తే మనకు చాలా క్లియర్గా పొలంలో మొగ్గల మీద గుడ్లు కనబడుతుంటాయి. ఈ గుడ్డు దశలోనే మనం ఇంతకుముందు అనుకున్న వేప నూనె మరియు క్లోరిఫైరిపాస్ కానీ లేదంటే ప్రొఫినోఫాస్ కానీ పిచికారీ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా తర్వాత ఇమామెక్టిన్ ప్రొక్లేమ్ పిలుస్తాము, ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం ద్వారా గుడ్డు దశలోనే నివారించుకోవచ్చు. ఒకవేళ గుడ్డు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇంతకుముందు మనం అనుకున్న క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్ నీటికి లేదంటే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మనము పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. వీటితో పాటు అక్కడక్కడ చేన్లో బంతి మొక్కలు వేసినట్లయితే శనగపచ్చ పురుగు ఆ బంతి చెట్ల ఆకర్షించబడి అటు మనము ఆ బంతి మొక్కల మీద ఇన్ఫెస్టేషన్ ఉంటుంది కాబట్టి మనం అట్లా కూడా నివారించుకోవచ్చు. దీనితో పాటు మేజర్గా మనకు చేయాల్సిన ఖచ్చితమైన యాజమాన్య పద్ధతి ఏంటంటే 12 నుంచి 14 వరకు టీ ఆకారంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా రైతు సోదరులు చేయాల్సిన తప్పనిసరి యాజమాన్య పద్ధతి. ఈ పక్షి స్థావరాలు పెంచుకోవడం ద్వారా సాయంకాలం లేదా ఉదయం పూట పక్షులు ఆ టీ ఆకారం పక్షి స్థావరాల మీద పడి కూర్చొని మొగ్గల మీద పూల మీద కీటకాలు పెట్టిన గుడ్లను ఏరుకుంటాయి కాబట్టి మనకు చాలా వరకు పురుగు ఉధృతి నివారించబడుతుంది. అలాగే ఎదిగే లార్వాలను కూడా కీటకాలు తింటుంటాయి. ఇక మారకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు ఒకే సమయంలో మనకు ఉధృతి కనిపిస్తుంటుంది కాబట్టి మనము ఒకే సమయంలో మనం సేమ్ కెమికల్స్ రెండింటికి పనిచేస్తుంటాయి. కాకపోతే ఈ మారకా మచ్చల పురుగు యొక్క మనకు ప్రధాన డ్యామేజ్ ఎలా తెలుస్తుందంటే కాయ మీద సన్నని రంధ్రం ఏర్పడుతుంటుంది. ఈ తలభాగం లోపల చొచ్చుకొని పురుగు యొక్క మిగిలిన బాడీ శరీరం బయట ఉంటూ లోపల ఎదిగే గింజల్ని తింటూ ఉంటుంది కాబట్టి అలా మనము శనగపచ్చ పురుగు యొక్క డ్యామేజ్ని గుర్తించవచ్చు. ఇంకా వీటితో పాటు ఈ మధ్య కాలంలో మనకు తెలియకుండానే భారీగా డ్యామేజ్ అంటే పంట నష్టాన్ని చేకూరుస్తున్న ఇంకొక పెస్ట్ గురించి ఆలోచించినట్లయితే కాయ ఈగ. ఈ కాయ ఈగ అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్లు మారకా మచ్చల పురుగు లేదంటే ఆకు గూడుచుట్టు పురుగు లెక్క కానీ లేదంటే శనగపచ్చ పురుగు లెక్క కానీ మనకు ఏమి కనబడదు. ఇదే మనం ఉధృతి మనం ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. దీనికోసం గాను కాయ పిండ దశలో మనం ఆ కాయను అక్కడక్కడ ఓపెన్ చేస్తూ చూసుకోవాలి. ప్రతి 10 కాయలను ప్రతి 10 సార్లు వివిధ ప్లేసుల్లో 10 కాయలు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే 10 కాయల్లో మనకు ఇన్ఫెస్టేషన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. పురుగు యొక్క మనకు నష్టం ఎలా కనిపిస్తుందంటే కాయను ఓపెన్ చేసి చూసినప్పుడు కాయలో ఎదిగే పిందెలతో పాటు 1-2 పిందెలలో నల్లగా మారి ఉంటాయి గింజలు. ఎదిగే కాయలో ఉన్న గింజ నల్లగా మారి ఉంటుంది. తర్వాత ఆ నల్లగా మారిన దాంతోపాటు మనకు ప్యూప దశ, కాయ ఈగ యొక్క ప్యూప దశ కూడా కనిపిస్తుంటుంది. ఇటువంటి
ఉధృతి కనుక గమనించినట్లయితే, అక్కడక్కడ మనం కాయలు తెంపి చూసుకున్నట్లయితే మన కాయ ఈగ ఉధృతి స్టార్ట్ అయిందని గమనించుకొని మనము ఇమ్మీడియట్గా కాయ ఈగకు సరైన నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం గాను ఫ్లూబెండమైడ్ 0.2

0: మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా థయోమిథాక్సామ్ మరియు బెల్లం కలిపిన ద్రావణాన్ని మనము పిచికారీ చేయడం ద్వారా థయోమిథాక్సామ్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి, తర్వాత బెల్లం కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయ ఈగను చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా సరైన కీటక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా దిగుబడులు మంచిగా పెంచుకోవచ్చు. దీనితో పాటు మనకు ప్రధానమైన సమస్య కందిలో ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ పూత కాత సమయంలో వర్షాలు ఉండవు, కానీ మనము ఈ పంట బెట్టకు గురే అవకాశం ఉంది. అంటే మనకు పరిశోధన ఫలితాలు ఏం చెప్తున్నాయంటే, మొగ్గ దశలో తర్వాత ఎదిగే కాయ దశలో 2 సార్లు ఇరిగేషన్ తేలికపాటి తడులు ఇవ్వడం ద్వారా మనము 20 నుంచి 30% పైగా దిగుబడులు పెంచుకోవచ్చు. కానీ నిండుపూత దశలో ఎప్పుడు కూడా రైతు సోదరులు తడి ఇవ్వకూడదు, కేవలం మొగ్గ దశలోనే తడి ఇవ్వాలి. తడి ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకవేళ మొక్క బెట్ట వాతావరణ పరిస్థితులకు గురైనట్లయితే 2% యూరియా ద్రావణాన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి, లేదంటే మల్టీకే 19 19 19 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి, లేదంటే 13 0 45 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ మధ్యలో వివిధ కంపెనీల గ్రోమోర్ లాంటి కంపెనీల చేత విడుదల కాబడిన బలం మందులు, పల్సస్కు అపరాలకు సంబంధించిన సపరేట్ పోషకాలు కూడా పైపాటుగా పిచికారీ నీటిలో కరిగి పోషకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఈ విధంగా కంది ఇప్పటివరకు పాటించిన యాజమాన్య పద్ధతులతో పాటు ఇక నుంచి కొద్దిపాటి జాగ్రత్త యాజమాన్య పద్ధతులు పాటిస్తే కందిలో 8 నుంచి 10 క్వింటాల దిగుబడి కూడా పొందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతము కందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంలో మంచి మద్దతు ధర కూడా ఉన్నది కాబట్టి రైతు సోదరులు కీటకాల ద్వారా అలాగే తెగుళ్ల ద్వారా మనకు పంట నష్టం కాకుండా వాటి మీద సరైన అవగాహన పెంచుకొని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనము అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని కూడా పొందిన వారం అవుతాం. థ్యాంక్ యూ.
1: మీరింతవరకు కంది పంటలో చీడపీడల నివారణ సస్యరక్షణ గురించి పొలాసా ప్రాంతీయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు కొన్ని పాటలు విందాం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం.
2: నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఆహార ఉత్పత్తికి మాత్రమే కాకుండా గ్రామీణ జీవన విధానం, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, దేశ ఆర్థిక ప్రగతికి పునాది వంటిది. భారతదేశంలో గ్రామీణ జనాభాలో పెద్ద భాగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోంది. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయి. అందువల్ల వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించే విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ యువత ముందున్న ప్రధాన సవాలు ఉపాధి. విద్యను పూర్తి చేసిన తర్వాత చాలామంది యువత పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ రంగంలో సరైన అవకాశాలు లేవనే భావనతో కొంతమంది ఈ రంగానికి దూరమవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆధునిక వ్యవసాయం అనేక కొత్త అవకాశాలను అందిస్తున్న రంగంగా మారింది. గతంలో వ్యవసాయం అంటే కేవలం భూమిని దున్నడం, విత్తనం వేయటం, పంట కోయటం వంటి కార్యకలాపాలకే పరిమితమై ఉండేది. కానీ నేటి వ్యవసాయ శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతికత, మార్కెట్ అవగాహన, వ్యాపార నిర్వహణ వంటి అంశాలతో అనుసంధానమై అభివృద్ధి చెందుతోంది. ఆధునిక రైతు కేవలం పంట ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, అతను ఒక వ్యవసాయ పారిశ్రామికవేత్తగా కూడా ఎదగగలడు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నాణ్యమైన

విత్తనాల ఉత్పత్తి, నర్సరీల నిర్వహణ, మట్టి పరీక్ష సేవలు, వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రాలు, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలు, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ వంటి రంగాల్లో యువతకు మంచి అవకాశాలున్నాయి. గ్రామీణ యువత వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా కాకుండా ఒక వ్యాపార అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యాపార దృక్పథం అంటే కేవలం లాభం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, నాణ్యతను పెంచడం, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవటం, మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం. ఉదాహరణకు, ఒక రైతు పండించిన పంటను ముడి రూపంలో విక్రయించడం ద్వారా సాధారణ ఆదాయం పొందవచ్చు. అదే ఉత్పత్తిని శుభ్రపరిచి, ప్రాసెసింగ్ చేసి, ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్ చేస్తే అధిక విలువను పొందవచ్చు. ఈ విధానమే విలువ ఆధారిత వ్యవసాయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విధానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యువతకు వ్యవసాయ రంగంలో ఉన్న మరో ముఖ్యమైన అవకాశం సమగ్ర వ్యవసాయ విధానం. ఒకే పంటపై ఆధారపడటం వల్ల వాతావరణ మార్పులు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పంటల సాగుతో పాటు పశుపోషణ, ఉద్యానవనం, మత్స్య పెంపకం, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను కలిపి చేపట్టడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించవచ్చు. భవిష్యత్ వ్యవసాయంలో జ్ఞానం మరియు సాంకేతికత కీలక పాత్ర పోషించనున్నాయి. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, వాతావరణ సమాచార ఆధారంగా పంటల ప్రణాళిక, నీటి పొదుపు పద్ధతులు, అధిక దిగుబడిచ్చే రకాలు, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. గ్రామీణ యువతకు ఉన్న ప్రత్యేకమైన బలం వారి స్థానిక పరిజ్ఞానం మరియు ప్రకృతి వనరులపై అవగాహన. దీనికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం జోడిస్తే వారు విజయవంతమైన వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, శిక్షణా సంస్థలు అందిస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకొని యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందే రంగం. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడం, పోషక భద్రతను సాధించడం, గ్రామీణ ఉపాధిని పెంచడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరం. అందువల్ల గ్రామీణ యువత వ్యవసాయాన్ని ఒక అవకాశంగా చూడాలి. శాస్త్రీయ అవగాహన, ఆధునిక సాంకేతికత, వ్యాపార దృక్పథంతో ముందుకు సాగితే వ్యవసాయం ద్వారా గౌరవప్రదమైన ఆదాయం పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి కూడా ఎదగవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచీనమైన మరియు విశ్వసనీయమైన వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ ఒకటి. పాలు మరియు పాల ఉత్పత్తులకు సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అందువల్ల పాడి పరిశ్రమ గ్రామీణ యువతకు స్థిరమైన ఆదాయాన్ని అందించే మంచి అవకాశంగా నిలుస్తోంది. ఆధునిక పాడి పరిశ్రమలో కేవలం పాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా పాల ఆధారిత, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. పెరుగు, నెయ్యి, పన్నీరు, వెన్న, ఐస్ క్రీమ్ వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. పాడి పశువుల ఎంపిక, సమతుల్య దాణ నిర్వహణ, పరిశుభ్రమైన నివాస వసతి, వ్యాధి నియంత్రణ, శాస్త్రీయ పునరుత్పత్తి పద్ధతులు వంటి అంశాలు పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. యువత ఈ అంశాలపై శిక్షణ పొందితే పాడి పరిశ్రమను ఒక చిన్న వ్యాపార యూనిట్గా అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా పశువుల ఎరువు ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయడం, బయోగ్యాస్ ఉత్పత్తి వంటి కార్యకలాపాలు కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఈ విధంగా పాడి పరిశ్రమ వ్యవసాయంతో అనుసంధానమై ఒక సమగ్ర ఆదాయ వ్యవస్థగా పనిచేస్తుంది. గ్రామీణ యువతకు త్వరగా ఆదాయం పొందే అవకాశాలను అందించే రంగంలో కోళ్ల పెంపకం ముఖ్యమైనది. పెరుగుతున్న జనాభా, ప్రోటీన్ అవసరాల పెరుగుదల కారణంగా గుడ్లు మరియు కోడి మాంసానికి మార్కెట్లో నిరంతర డిమాండ్ ఉంది. కోళ్ల పెంపకంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకం,
మాంస

0: ఉత్పత్తికి, లేయర్ కోళ్ల పెంపకం గుడ్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దేశీ కోళ్ల పెంపకానికి కూడా ప్రస్తుతం మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి. సహజ పద్ధతుల్లో పెంచిన దేశీ కోళ్ల ఉత్పత్తులకు వినియోగదారులలో ప్రత్యేక ఆసక్తి పెరుగుతోంది. కోళ్ల పెంపకంలో విజయానికి శాస్త్రీయ నిర్వహణ ఎంతో ముఖ్యం. కోళ్లకు సరైన ఉష్ణోగ్రత, పరిశుభ్రమైన వాతావరణం, సమతుల్య ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు అందించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. చిన్న స్థాయిలో ప్రారంభించి అనుభవంతో వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఈ రంగంలో ఉంది. భారతదేశంలో చేపల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, నీటి నిల్వ ప్రాంతాలు, కాలువలను సద్వినియోగం చేసుకుని చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. చేపల పెంపకంలో సరైన చేప జాతుల ఎంపిక, నీటి నాణ్యత నిర్వహణ, సమతుల్యమైన ఆహారం అందించటం, వ్యాధుల నియంత్రణ వంటి అంశాలు కీలకం. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి సాధించవచ్చు. చేపల పెంపకంతో పాటు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల ఆహార తయారీ, నిల్వ మరియు రవాణా సేవలు వంటి అనుబంధ రంగాల్లో కూడా యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యవసాయంతో అనుసంధానమై ఉండే ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ముఖ్యమైన రంగంలో ఒకటి. పట్టుపురుగుల పెంపకం, మల్బరీ ఆకుల సాగు, గూళ్ళ ఉత్పత్తి, పట్టుదారం తయారీ వంటి కార్యకలాపాలు ఈ పరిశ్రమలో భాగం. పట్టు పరిశ్రమలో ప్రత్యేకత ఏమిటంటే ఇది తక్కువ భూమిలో కూడా ప్రారంభించగలిగే అవకాశం కలిగి ఉంటుంది. మల్బరీ తోటల పెంపకం ద్వారా పట్టు పురుగులకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. శాస్త్రీయ పద్ధతుల్లో పట్టు పురుగుల పెంపకం చేపడితే నాణ్యమైన పట్టుగుళ్లను ఉత్పత్తి చేయవచ్చు. పట్టు పరిశ్రమలో యువతకు అనేక అవకాశాలున్నాయి. మల్బరీ నర్సరీల నిర్వహణ, పట్టు పురుగుల పెంపక కేంద్రాలు, పట్టుగుళ్ల మార్కెటింగ్, విలువ ఆధారిత పట్టు ఉత్పత్తుల తయారీ వంటి రంగాల్లో ఉపాధి పొందవచ్చు. పట్టు పరిశ్రమకు వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, మహిళా ఉపాధి వంటి రంగాలతో దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు కూడా ఈ రంగంలో చురుగ్గా పాల్గొని కుటుంబ ఆదాయాన్ని పెంచుతున్నారు. గొర్రెలు మరియు మేకల పెంపకం చిన్న మరియు సన్నకారు రైతులకి అనుకూలమైన రంగం. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ రంగంలో మాంసం, పాలు వంటి ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు ఉన్నాయి. సరైన జాతుల ఎంపిక, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పోషణ పద్ధతులు పాటించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఉద్యానవన పంటలు కూడా గ్రామీణ యువతకు అధిక ఆదాయ అవకాశాలను అందిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ మొక్కల సాగు ద్వారా సాధారణ పంటల కంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్, రక్షిత సాగు పద్ధతులు, ఆధునిక మార్కెటింగ్ విధానాలను ఉపయోగించడం ద్వారా ఈ రంగాన్ని వ్యాపారంగా అభివృద్ధి చేయవచ్చు. వ్యవసాయ రంగంలో సమాచార సాంకేతికత పాత్ర రోజురోజుకి పెరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, వ్యవసాయ యాప్లు, డిజిటల్ మార్కెట్ వేదికలు రైతులకు అనేక సేవలను అందిస్తున్నాయి. రైతులు ఇప్పుడు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, పంటల వ్యాధుల నివారణ, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణుల సలహాలను సులభంగా పొందగలుగుతున్నారు. యువత ఈ డిజిటల్ అవకాశాలను ఉపయోగించుకొని వ్యవసాయ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. రైతులకు మార్కెట్ సమాచారం అందించడం, ఆన్లైన్ విక్రయాలకు సహాయం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రచారం చేయడం వంటి సేవల ద్వారా ఉపాధి పొందవచ్చు. నేటి యువత వ్యవసాయాన్ని ఒక వ్యాపార అవకాశంగా చూస్తోంది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా అనేక కొత్త సంస్థలు ఏర్పడుతున్నాయి. వీటినే అగ్రి స్టార్టప్లు అంటారు. వ్యవసాయ యంత్రాల వినియోగం కూడా పెరుగుతుంది. చిన్న రైతులకు ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయడం కష్టమైనందున యంత్రాల అద్దె సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా యువత రైతులకు సేవలు అందిస్తూ ఆదాయం పొందవచ్చు. యువతలోని సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక అవగాహన గ్రామీణ వ్యవసాయానికి కొత్త దిశను చూపగలవు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి చేసే రంగం మాత్రమే కాదు, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. వ్యవసాయంతో అనుబంధమైన ప్రతి రంగంలో అవకాశాలను గుర్తించి శాస్త్రీయ పద్ధతులతో ముందుకు సాగితే గ్రామీణ యువత ఆర్థికంగా బలపడగలదు. వ్యవసాయ అభివృద్ధి అంటే కేవలం రైతు అభివృద్ధి కాదు, అది గ్రామీణ సమాజం మరియు దేశాభివృద్ధికి పునాది. శాస్త్రీయ ఆలోచన, సాంకేతిక వినియోగం, వ్యాపార దృక్పథంతో ముందుకు సాగే యువత చేతుల్లోనే భవిష్యత్ గ్రామీణ భారతం ఉంది. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల గురించి బుక్కరాయి సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం విన్నారు. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం ఎ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:59 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజీ నందన్ భట్, డాక్టర్ పీటీజీ రంగరామానుజాచార్యులు. వినండి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంచేవ యన్మూర్త్యా శర్కరాయుతం శ్రీవేంకటాద్రినిలయ కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిః నస్తరంగయతు మంగళం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామమైనటువంటి తిరుమలలో
3: ఇందులో భాగంగా మూడవ రోజు సాయంకాలం స్వామివారు శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో ఆయన ఆ శివధనుర్భంగాన్ని చేస్తూ సీతమ్మను వరించేటటువంటి దివ్య ఘట్టాన్ని మనకి ఆవిష్కరింపజేస్తూ స్వామివారు ఇప్పుడే దక్షిణ మాడా వీధి నుంచి
2: స్వామివారు పశ్చిమ మాడా వీధిలోకి ఇప్పుడే తిరిగారు. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆనాడు తాను బ్రహ్మ చేత ఇవ్వబడినటువంటి ఆ వరగర్వంతో అహంకరించినటువంటి రావణాసురుడిని సంహరించడం కోసం తాను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథ

0: అవతారాలలో పరిపూర్ణమైనటువంటి అవతారమైనటువంటి శ్రీరామావతారం. అదిగో ఆ వాహనంలో మనం దర్శించుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించి సీతమ్మను వివాహం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ శివధనుర్భంగం అనేటటువంటి ఆ దివ్య లీలను, దివ్య చేష్టితాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నట్లుగా ఈనాడు ముత్యప పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతున్నారు. ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ దివ్య వాహనంలో అందమైనటువంటి దివ్యాలంకారములతో నానా విధమైనటువంటి పరిమళ పుష్పముల యొక్క మాలలతో, అదేవిధంగా సీతమ్మవారు స్వామివారి మెడలో సమర్పించేటట్లుగా ఉన్నటువంటి వరమాలతో సహా స్వామి యొక్క ఆ పుష్ప దివ్యమైనటువంటి ఆ ముత్యపు పందిరి వాహనం మనకి దర్శనమిస్తోంది. శ్రీరామచంద్రుడిగా తాను అవతరించి రావణ సంహారాన్ని చేసి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, లోక సంరక్షణ అనేటటువంటి ఒక నెపంతో అవతరించినటువంటి అవతారం రామావతారం. ఈ రామావతారం మనకి పూర్వాచార్యులందరూ కూడా ఒక గొప్పదైనటువంటి దీర్ఘ శరణాగతి అని చెప్తారు. అంటే ఆశ్రయించటం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన అన్నట్టుగా శ్రీరామచంద్రుడిగా తాను మనిషిగా అవతరించి, శ్రీరామచంద్రుడిగా అవతరించి తాను తన యొక్క అతిమానుష చేష్టితలను చూపుతున్నట్లుగానే చూపిస్తూ ఆ రావణ సంహారాన్ని చేసినటువంటి దివ్య అవతార వైభవం ఈనాడు మనకి తిరుమల తిరుమాడ వీధులలో శ్రీరామచంద్రుడిగా ఒక పాదాన్ని ముందుకు వంచి మరొక పాదాన్ని వెనకకు ఉంచి ఆ శివధనుర్భంగం చేసేటటువంటి ఘట్టాన్ని మనకి చక్కగా ఆ ముత్యపు పందిరి వాహనంలో చక్కగా మనకి దర్శింపజేస్తున్నారు. స్వామివారి యొక్క వైభవం అద్భుతంగా 3 రోజులుగా మనం అనుభవిస్తున్నాం వివిధమైనటువంటి వాహనాలలో. ఆ వాహనాలలో ఈనాడు ముత్యపు పందిరి వాహనం అంటారు. ముత్యం అంటే గనక అద్భుతమైనటువంటి శుద్ధ స్వరూపానికి, స్వచ్ఛతకు నిర్మలమైనటువంటి స్వరూపానికి నిదర్శనం ఆ ముత్యం. అటువంటి అనంత కోటి ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాహనంలో శ్రీరామచంద్రుడిగా తాను శివధనుర్భంగాన్ని చేస్తూ మనకి దివ్య లీలను దర్శింపజేసేటటువంటి ఈ అవతారం ఈనాటి వాహనంలో మనం సేవించుకుంటున్నాం. సీతమ్మవారు ఆ వరమాలను స్వామివారి యొక్క మెడలో అలంకరింపచేయటం కోసం తాను సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఘట్టాన్ని మనం ముత్యపు మంత్రి వాహనంలో సేవించుకోవచ్చు. అంతేకాదు మనకి తెలియజేస్తాడు వాల్మీకి, సీతమ్మ చెప్తోందిట అగస్త్య మహర్షి యొక్క భార్యకి, ఆమె అడిగింది ఏమమ్మా నీకు ఎప్పుడు వివాహమైంది అని అడిగితే ఆమె చెప్తోందిట తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం రాఘవో అర్హతి వైదేహి తంచేయమసితే క్షణం అంటాడు వాల్మీకి మహర్షి. ఇద్దరు సమానమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుట, సమానమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వాళ్ళుట, తుల్యశీల వయహ అంతేకాదుట సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తాం సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తుంది సీతమ్మ అహల్యతో చెప్తోంది, ఏమని చెప్తోంది, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తాను వివాహం అంగీకరిస్తాను అని చెప్తుందట. అంతేకాదు తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం, అభిజన కండగా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిది చక్కనైనటువంటి జోడి అని చెప్పేటటువంటి అందమైనటువంటి ఆ జంటట సీరా సీతారామచంద్రుల యొక్క జంట. అందుకని పతి సంయోగ సులభం వయః దృష్ట్వాచ మేపిత అంటే భర్తతో కలిసి ఉండగలిగే యోగ్యమైన సమయాన్ని చూసి మా నాన్నగారు నాకు వివాహం చేశారు అని చెప్తున్నారు సీతమ్మ. అటువంటి సీతమ్మ వారు శ్రీరామచంద్రునిలో వరమాల వేయటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఈనాటి ఈ ముత్యపు పందిరి వాహనం యొక్క వైభవాన్ని మనకింకా అనేక విషయాన్ని తెలియజేశారు నందన స్వామి వారు. అందుకోండి
1: అయ్యా రంగాచార్యులు గారు ధన్యవాదాలు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దృశ్యావళిని తిరుమల క్షేత్రంలో చూస్తూ ఉన్నాం. ముత్యపు

పందిరి వాహనం అంటే సాధారణంగా మలయప్ప స్వామి కృష్ణరూపంలోనే దర్శనం చేయడం ఆనవాయితీ. కానీ ఈనాడు కథ మారిపోయింది. కథ కాస్త ద్వాపరం నుండి త్రేతాయుగానికి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అన్నారు. పక్కన దేవేర్లున్నారు కదా, వారు ఈ వాహన సేవల సందర్భంలో స్వామివారితో ముచ్చటిస్తూ, అయ్యా, మేము ఈ కలియుగంలో నీ లీలావైభవాన్ని రోజూ దగ్గరుండి చూస్తున్నాం, కాని మిగతా అవతారాలలో ఉన్న వైభవాలను మాకు చూపెట్టవా? ఇంతకు ముందైతే కృష్ణస్వామిని బాల్యలీలలు నువ్వు చేశావు, మేము వివాహం తర్వాత నీ దగ్గరికి వచ్చిన వాళ్లము, కాబట్టి నీ బాల్యలీలలను మేము చూడలేకపోయాము అన్నప్పుడు ఒక బకసంహారమో ఇంకొకటో చూపెడుతూ ఉండేవాడు. కాని ఈనాడు అలా కాదు. స్వామివారు నేరుగా త్రేతాయుగంలో అడుగుపెట్టినట్టున్నారు. రామస్వామిని తలపింపజేస్తూ శివధనుర్భంగ ఘట్టాన్ని చక్కగా మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఆ రామాయణంలో ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఆ ధనుస్సుతో ముడిపడి ఉంది. ఎందుకంటే రామావతారంలో ఆ రామచంద్రమూర్తి విరిచినా విల్లే, పట్టుకున్నా విల్లే. కాబట్టి కృష్ణావతారంలో భగవంతుడు ఏ ఆయుధాలు లేకుండానే బాల్యావస్థలో అనేక రాక్షసులను మట్టుబెట్టాడు. రామాయణంలో ఆ భగవంతుడు కోదండాన్ని ధరించి సమస్త ధర్మ సంరక్షణకు దీక్షితుడయ్యాడు. ఆ విధంగా దేవతలను అనుగ్రహించడానికే భగవంతుడు ఆయుధాలను పడతారు అని అంటారు. ఎందుకంటే భగవంతుడికి ఆయుధాలతో పని లేదు సుమా. అందుకనే కదా కృష్ణావతారంలో కాళీయ మర్దనం చేసేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, పూతనను సంహరించేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తడానికి ఆయన ఏ పరికరాన్ని వాడాడని, అదేవిధంగా బకాసురుని చీల్చడానికి రెండు చేతులతోనే కదా చీల్చి విరసేసాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆ విధంగా భగవంతుడికి ఆయుధంతో పని లేదు. ఆయుధం అనేది ఆయుధాలలో వివిధ దేవతలు అవాహితులై ఉంటారు. ఉదాహరణకి సుదర్శన చక్రం అనుకోండి. సుదర్శనుడు మహాభక్తుడు, స్వామివారి కైంకర్యపరుడు. ఆయన్ని అనుగ్రహించడానికి సుదర్శన చక్రాన్ని భగవంతుడు ధరిస్తాడు. అదేవిధంగా శంఖాన్ని ధరిస్తాడు. ఇవన్నీ కూడా భక్తులను అనుగ్రహించడానికే గాని సర్వసమర్థుడైన సంకల్ప మాత్రము చేత సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి పాలించి వాటిని సంహరించగలిగిన ఉపసంహరించగలిగినటువంటి ఆ స్వామికి ఆయుధాలతో పనేమిటి? ఒక్క సంకల్పము చేతనే సమస్త సృష్టిని కూడా నడపగలిగిన వాడు, వేల కోట్ల బ్రహ్మాండాలను ఆడించే ఆ బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవంలో మూడవ రాజు ముచ్చటగా త్రిపుండ్రాలను ధరించి ఆ స్వామివారు మూడు విగ్రహాల రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. మధ్యలో స్వామివారు, ఒకవైపు శ్రీదేవి అమ్మవారు, ఇంకోవైపు భూదేవి అమ్మవారు. ఈనాటి విశేషం చూడండి, అమ్మవారేమో శ్రీదేవి అమ్మవారేమో సీతమ్మవారిగా అభినయం చేస్తోంది, ఇంకొక వైపు భూదేవి అమ్మవారేమో లక్ష్మణుడిలాగా అభినయం చేస్తోంది. ఆహా, ఏమి అభినయం, ఏమి అభినయం! ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూసి భక్తులందరూ కూడా పరవశులవుతున్నటువంటి ఈ శుభవేళ తిరుమల క్షేత్రంలో ఆ భగవంతుడు సర్వ విధాల భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ముత్యాల పందిరి సమస్త నక్షత్రాలన్నిటినీ కూడా చక్కగా అమర్చి మంటపంలో కూర్చి ఆ మంటపాన్ని తయారు చేశారా అన్నట్టుగా ఉన్నది. అంతటి కాంతి, అంతటి శోభ, అంతటి వైభవం, అంతటి వైచిత్ర్యం ఇవన్నీ కూడా ఈ ముత్యాల పందిరి వాహనంలో మనకు కనపడుతోంది. పందిరి అంటేనే చలవ కోసం చేసేది. ముత్యాలు అనేవి కూడా మన మనస్సుకు శాంతినిచ్చేటువంటి స్వభావం కలిగిన ముత్యములు అన్నారు. నవరత్నాలలో వాటిని పరిగణింపజేశారు. అంటే ఇవి చంద్రుడికి సంబంధించింది. చంద్రుడికి సంబంధించిన, చంద్రగ్రహానికి సంబంధించిన సమస్త దోషాలను పోగొట్టేది అని కూడా పెద్దలు అన్నారు. కాబట్టి ఈనాడు తిరుమల క్షేత్రంలో ఆ శ్రీ వెంకట చంద్రుడు రథ వీధుల్లో మాడవీధుల్లో చకచకా నడుస్తూ ఉంటే భక్తులందరూ కూడా గోవింద గోవింద అని నామాలను పఠిస్తూ ఉంటే, వేద పండితులు చతుర్వేదాలన్నిటిని కూడా వల్లిస్తూ ఉంటే, జీయర్ స్వామి బృందాల వారు ద్వాదశ ఆళ్వార్లు రచించినటువంటి పాశురాలను మనకు అందజేస్తూ ఉంటే, భక్త బృందాలన్నీ కూడా పారవశంతో ఆ స్వామివారిని స్తుతిస్తూ ఉంటే, ఇది చూడడానికి ఒక అద్భుతం, వినడానికి

0: ఒక అద్భుతం తలుచుకుంటే రోమాంచనం. మిగతా విషయాలను రంగాచార్యులు గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క వాహన సేవలో ఈనాడు ఆళ్వార్ల యొక్క పాసురాలలో నాలుగవ ప్రబంధమైనటువంటి పెరుమాళ్ తిరుమజి అంటారు. ఆ పెరుమాళ్ తిరుమజి అనేటటువంటి దాంట్లో పెరుమాళ్ శబ్దానికి శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడు యొక్క సోదరుడు లక్ష్మణుడు. స్వామివారికి పక్కన మనకి వాహనంలో లక్ష్మణుడు దర్శనమిస్తున్నాడు. ఎలా? రెండు చేతులు కట్టుకుని ఉన్నాడు లక్ష్మణుడు. మనకి స్వామివారి యొక్క వాహనం ముత్యపు పందిరి, ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. ముత్యము శుద్ధత్వానికి, పరిమళానికి, నిర్మలత్వానికి, పరిశుద్ధత్వానికి నిదర్శనం. అట్లాగే లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రుడికి శుద్ధమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక గొప్పదైనటువంటి సేవకుట. అందుకనే చెప్తాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో, ఏమని లంక తాను శ్రీరామచంద్రుడితో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, అన్నగారండి నేను మీకు సర్వకాల సర్వావస్థలలో సేవ చేసుకుంటాను, అహం సర్వరిష్యామి జాగ్రత్త స్వపత శక్తి అని అన్నాడు. అంతేకాదు మృద్నంతి కుశకంటకాన్, మీరు ముందు వెళ్లేటప్పుడు, అమ్మవారు మీరు వెళ్లేటప్పుడు మీకు ముందు ముళ్ళు గుచ్చుకోకుండా నేను జాగ్రత్త కుశములు కంటకములు అంటారు. కంటకములు అంటే ముళ్ళు, కుశలంటే గనక దర్బలు రాళ్లు మొదలైనటువంటివి. ఆ వాటన్నిటిని కూడా తొలగించి మీ మార్గంలో నేను చక్కగా నడిచేలాగా నేను మీకు సహాయం చేస్తాను అంటారు. అంతేకాదు వాల్మీకి ఒక వార్షం చెప్ప ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అగ్రత ప్రయౌ రామ మధ్యే సీత సుమధ్యమ లక్ష్మణ పృష్ఠతో లక్ష్మణ అనుజగామహ పృష్ఠతో ధనుష్పాణి లక్ష్మణ అనుజగామ హ అన్నాడు వాల్మీకి. హ అనే శబ్దానికి ఆశ్చర్యం అర్థం. అంటే వాల్మీకికే తెలియలేదుట వాళ్ల యొక్క ఆ నడక సౌందర్యం. అంటే ముందు అగ్రత ప్రయయో రామ, ముందు రాముడు వెళ్తున్నాడు, మధ్యలో సీతమ్మ ఉన్నది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. ఇందులో గొప్పతనం ఏమిటింది అనుకుంటున్నారట? కాదుట, వాల్మీకి కూడా తెలియని గొప్పదానం మనకి పూర్వాచార్యులు చెప్తున్నట. ఆ ముందు శ్రీరామచంద్రుడు అకార వాచ్యుట, మధ్యలో సీతమ్మ ఉకార వాచ్యురాలు, వెనుక ఉన్నటువంటి లక్ష్మణుడు మకార వాచ్యుడు. ఆ ఊ మా కలిపితే ఓం, ఓంకారం అంటున్నారు. కాబట్టి ఒక ఓంకారం నడుచుకుంటూ వెళ్తోందా అన్నట్లుగా చూశాడట వాల్మీకి. అంటే ప్రణవం, ప్రణవ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని, అదే రూపాన్ని వాల్మీకి దర్శించినట్లుగా ఈనాడు మనం వాహనంలో స్వామివారిని సేవించుకోవచ్చు అంటారు పెద్దలు. అంటే అకార ఉకార మకారములు కలిసే ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఓ మకార ఓం. అంటే ప్రణవం, ఓం అనేటటువంటి భగవంతుని యొక్క స్వరూపం. భగవద్గీతలో కూడా ఓం తత్సదితి బ్రహ్మణ త్రివిధ స్మృత, ఓంకారం అంటే సాక్షాత్తు పరబ్రహ్మం అని చెప్పాడు, ఆయనే తెలియజేశాడు. అటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన సర్వరక్షకుడు. మధ్యలో సీతమ్మ ఉంటుందన్నమాట, ఆమె మధ్యవర్తిగా ఉండి ఇటు వెనకాల ఉన్నటువంటి భక్తులను ఆయన వైపు చూసేలాగా చేస్తుందిట. ఆయన వైపు చూసి భక్తులను కాపాడు స్వామి అని ఆయనకి చెప్తుందిట. అటు పక్కన స్వామితో ఆమె వాళ్లభ్యాన్ని తెలియజేస్తున్న తన యొక్క, ఇటు లక్ష్మణుడు అనేటువంటి వాడు పుత్రుడు, మనందరం కూడా ఆయనకు పుత్రతుల్యులం, సంతానం మనందరం కూడా, మనందరికీ ఆయనను ఆశ్రయించరా అని మనకి తల్లిగా తెలియజేస్తుంది, వీళ్ళని కాపాడరా అని ఆయనకి భర్తకి ఆమె భార్యగా తెలియజేస్తున్నట. వాత్సల్య వాల్లభ్యములు కలిగినటువంటి సీతమ్మ వారిని ఈనాడు మనం, అదిగో ఆ ముత్యాల పందిరి వాహనంలో చక్కగా మాల ధరించి చేతిలో మాల ఉంచుకుని ఆయనను ఆశ్రయించడానికి, ఆయనకు వరమాలను వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనం, ఆ వైభవాన్ని మనం సేవించుకోవచ్చు. అందుకోండి నందన్ గారు.
0: అయ్యా చక్కటి తాత్పర్యాన్ని శ్రోతలకు అందజేశారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఈ సందర్భంలో మీరు ఊహించుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో అనేక భక్త సముదాయాలు ఆ స్వామివారి ముందర వెళ్తూ ఉన్నాయి. ఒక విశేషం చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఊరేగింపు జరిగినప్పుడు నాయకుడు ముందుంటాడు, అనుసరించే వాళ్ళందరూ కూడా వెనకుంటారు. కానీ తిరుమలలో దానికి విరుద్ధంగా ఉంటుంది. అనుసరించే భక్తులేమో అందరూ కూడా ముందుకు వెళ్లిపోతూ ఉంటారు, స్వామివారికి వారేమో అందరికన్నా వెనకాల వస్తూ ఉంటారు. చిట్ట చివర ఉండేది ఎవరయ్యా అంటే స్వామివారు. ఎందుకు ఇలా అన్నారు? అయ్యా దీనికి ఒక కారణం ఉంది. మనం తిరుమల క్షేత్రంలో గాని ఏ గుడిలో గాని గోపురాల్లో గాని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మూలవర్లను చూసేటప్పుడు మనం ఆ స్వామివారికి మన మొహాన్ని చూపెడతాం, నమస్కరిస్తాం, తిరిగి వచ్చేస్తాం. కానీ ఆ భగవంతుడి యొక్క దర్శన మాత్రము చేత మనకు అనుగ్రహం కలుగుతుంది అనేది నిజమే. కానీ ఇక్కడ అలా కాదట. ఎందుకంటే మనం ఎవరికైనా మన మొహమే చూపెడతాము గాని వీపును చూపెట్టము. కానీ పెద్దలు ఒక రహస్యాన్ని చెప్పారు, మనం ఎప్పుడూ కూడా పుణ్యాన్ని ముందర ఉంచుకుంటాము, పాపాన్నిటిని కూడా మూట కట్టుకుని వెనక అలా వీపు మీద పెట్టుకుంటాం. మరి ఆ పాపాలు పోయేది ఎలా అంటే స్వామి అందుకనే ఈ ఉపాయం చేశాడు. వాహన సేవలలో మీరందరూ ముందుండండి, ముందుండండి, ముందుండండి, నేను వెనకాల మిమ్మల్ని చూస్తాను. ఆ విధంగా మీ పాపాలన్నిటినీ కూడా ఎన్నెన్నో జన్మల నుండి సంచితమైన ఆ సంచిత పాపాల ఆ సంచితమైన పాపాల సంచిని పటాపంచలు చేస్తాను అని తిరుమల క్షేత్రంలో స్వామివారు వెనకుండి నడుస్తూ ఉంటారు, భక్తులందరూ ముందరికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు దేవేరులు మరి ఏం చేస్తూ ఉంటారన్నారు. దేవేరులా స్వామి, వాళ్ళు ఎన్ని బ్రహ్మోత్సవాలు చూసిన వారు. అసలు స్వామివారు తిరుమల క్షేత్రంలో నెలకొన్నప్పటి నుండి, మొట్టమొదట బ్రహ్మగారు బ్రహ్మోత్సవాలను నడిపినప్పటి నుండి, అప్పటి నుండి ఇప్పటిదాకా వేల వేల సంవత్సరాలుగా దేవేర్లు కూడా ఈ ఉత్సవాలను చూస్తూనే ఉన్నారు. ఏమండి ఈ సంవత్సరం కర్ణాటక వాళ్ళు రాలేదేమిటి? అదిగో అండి రాజస్థానం వాళ్ళు ఇదే సంవత్సరం వచ్చారా? అదిగో మణిపూర్ వాళ్ళు ఇప్పుడే డోలు వాయిస్తున్నారా? ఇలా ఒక్కొక్క భక్త బృందానికి సంబంధించినటువంటి ముచ్చటలన్నిటినీ కూడా పక్క పక్కన ఉండే స్వామివారికి అందజేస్తూ వారు వారు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటారు. మనమంటారా, మన అనేక రకాలైన వ్యాపారాల్లో మునిగి ఉంటాం. వాళ్లను పలకరించడం, వీళ్లను పలకరించడం, సెల్ఫీ తీయడం, ఫోటోలు తీయడం, వీటితోనే మన బతుకు అయిపోతూ ఉంటుంది. కానీ దేవేర్లు మాత్రం వచ్చిన భక్తులెవరు, రాని భక్తులెవరు, అప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే మహత్తరమైనటువంటి కార్యాన్ని సాధిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క అలంకారం కూడా అద్భుతమైనది. ఈ స్వామివారి యొక్క అలంకారాన్ని ఎవరు చేస్తారు అన్నారు. స్వామివారి యొక్క అలంకారాన్ని చేయడానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఆగమశాస్త్రం అర్చకులకు ఇచ్చింది. అర్చకులు ఈనాడు స్వామివారిని నేను ఇలా చూడాలనుకుంటారు, ఈ విధంగా స్వామివారిని భక్తులకు చూసే విధంగా ఒక గొప్పదైనటువంటి అవసరాన్ని కల్పించాలి అనుకుంటారు, ఆ సంకల్పాన్ని బట్టి వారు చక్కగా స్వామివారిని అత్యద్భుతంగా అలంకరించి మన ముందర ఉంచుతారు. స్వామివారు బాలుడిలాగా బాలోపచారం అన్నారు. స్వామివారు ఏమీ అనరు, ఏ దేనిని నిషేధించరు. ఎలా బాలకృష్ణుడు యశోదమ్మ వారి దగ్గర అనేక సేవలను చేయించుకున్నాడు, ఒంటికి నూనె పట్టించుకున్నాడు, ఏ విధంగా స్నానాలు వేడి నీళ్లతో చేయించుకున్నాడు, ఆ విధంగానట. కాబట్టి స్వామివారు భక్తులకు అర్చకులకు అటువంటి అవకాశాన్ని ఇస్తారు, దాన్ని బట్టి వారు అలంకారాలు చేస్తారు. ఆ విధంగా ఈనాడు మలయప్ప స్వామివారు తిరుమల క్షేత్రంలో చక్కగా పందిరి కింద చల్లగా ముందుకు వెళుతూ ఉండగా వాతావరణం కూడా అంతే చల్లగా ఉంది. వర్షం లేదు గాని చల్లతనం మాత్రం అందరినీ స్పృశిస్తోంది. కాబట్టి ఇంతటి చక్కటి చల్లటి వేళ ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మన రంగరామానుజాచార్యుల వారు మనకు అందజేస్తారు.
1: స్వామి యొక్క ముత్యాల పందిరి వాహనంలో స్వామి యొక్క దివ్య అలంకారాన్ని చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు. దానిని మనం చక్కగా స్మరించుకోవచ్చు. మనకి పూర్వాచార్యులలో ఒక మహానుభావులు ఉన్నారు, వారి పేరు యామనాచార్యులని. వారు ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటాడో మనకి వర్ణించి చెప్పారు. ఎలా వర్ణించారు అంటే, ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం సువిభ్రమ భ్రూతలముజ్వలాధరం సుచిస్మితం కోమలగండమున్నసం లలాట పర్యంత విలంబితాలకం అని మొదలుపెట్టి 9 శ్లోకాలలో ఆ వైకుంఠంలో స్వామి ఏరా ఉంటాడో మనకి ఇక్కడ వర్ణించి చెప్పారు. అదిగో అదే రూపం మనకి ఈనాడు వాహనంలో కూడా కనబడుతోంది. ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం, అందమైనటువంటి నేత్ర సౌందర్యం. ఎలాంటిదట స్వామి నేత్ర సౌందర్యం? భగవత్ రామానుజుల వారు చెప్తారు మనకి, గంభీరాంభ సమద్భూత సమృష్ట నాళ రవికర వికసిత పుండరీక దళామళాయతేక్షణ. అంటే ఏంటి, అప్పుడే నీటిలో వికసించేటటువంటి పద్మానికి సూర్యుని యొక్క కిరణాలు, లేత కిరణాలు తగలంగానే అది వికసించేటప్పుడు ఉండే ఆ అందం ఎలా ఉంటుందో, ఆ అందానికి 1000 రెట్లు అందంట స్వామి నేత్రాలని చెప్తారు. అంతేకాదు సుచ

ఆయనది ఆధారం, ఆయన యొక్క అధర సౌందర్యం అంట. ఆ అధర సౌందర్యానికి విశ్వామిత్రుడు కూడా లొంగిపోయాడట. విశ్వామిత్రుడు అంటే సర్వసంగ పరిత్యాగి బ్రహ్మర్షి, ఆయన కూడా

0: ప్రగండమున్నసం అందమైనటువంటి చెక్కిళ్లు కలిగిన వాడట. అంతేకాదు ఆధిరాజ్య సూచకం అనంత కోటి బ్రహ్మాండ నాయకత్వ సూచకమైనటువంటి ఆయన యొక్క కిరీటం అదిగో సేవించుకుందాం అటువంటి దివ్య మంగళ విగ్రహం యొక్క కిరీటం అట్లా వర్ణించుకుంటూ ఆ వైకుంఠంలో ఉండే స్వామి రూపాన్ని మనకి ఇక్కడ ముచ్చెప్ప పందిరి వాహనంలో మనం చక్కగా సేవించుకోవచ్చు ఈనాటి ఈ ఉత్సవాలలో అని మనం స్మరించుకోవచ్చు. అంతేకాదుట ముత్యాలు కనబడుతున్నాయట. ఆ ముత్యాలు ఎలాంటి ముత్యాలు అంటే చెప్పుకున్నా మనం నిర్మలత్వానికి సేవ నిజమైనటువంటి సేవాధర్మానికి నిదర్శనం లక్ష్మణుట. సేవ అంటే ఏమిటి? ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించకూడదు. నేను చేశాను అని అనుకోకూడదు. నాది కాబట్టి చేశాను అనుకోకూడదు. ఈ మూడు లక్షణాలు ఉంటే దాన్ని సేవ అంటారు, లేకపోతే అది వ్యాపారం. కాబట్టి వ్యాపారంలో ఏముంటుంది, నేను నీకు ఒకటి ఇచ్చాను నువ్వు నాకు ఒకటి ఇస్తావు, కానీ ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా సేవ చేసినటువంటి వాడే లక్ష్మణుడు. అందుకనే శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు సుగ్రీవుడితో ఏమని, లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా? మనకి అష్టవిధ ఐశ్వర్యాలు ఉన్నాయి, ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహక్షేత్రములు. దార అంటే భార్య. కాబట్టి ఇవన్నీ అష్టైశ్వర్యాలు అయితే ఈ అష్టైశ్వర్యాలకి కూడా ప్రధానమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే కనుక సేవాభావన. అదిగో అటువంటి సేవాభావనని లక్ష్మణుడు పక్కనే నుంచుని శ్రీరామచంద్రుడి దగ్గర ఉండి ఆయనకి సేవిస్తున్నట. అందుకనే అతనిని ఆళ్వార్లు ఏమని పిలుస్తారు తెలుసా? తీతిల్ అడియార్. తీతిల్ అడియార్, అడియార్ అంటే సేవకుడు. తీతిల్ వెతికి చూసినా దొరకనటువంటి దోషం లేనటువంటి గొప్ప సేవకుడుట. రాముడు అడవిలో తాను వెళ్తున్నప్పుడు వనవాసంలో తాను కూర్చుంటే తను రాముడు పాదాల దగ్గర కూర్చుంటాట, రాముడు కింద కూర్చుంటే తాను నుంచుంటాడట, రాముడు పడుకుంటే తాను పాదాల దగ్గర కూర్చునుంటాట. రాత్రల్లా మేలుకునిండేవాట రాముడు, పడుకునేవాడే కాదుట, రాత్రల్లా మేలుకునిండేవాట లక్ష్మణుడు. రాముడు పడుకుంటే అతనికి సేవ చేస్తూ వింజామర సేవ చేస్తూ ఉండేవాడట. అంతటి లక్షణం కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామిని మనం పక్కన సేవిస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటిది అమ్మవారు, మా సీతమ్మ వారు. ఆ సీతమ్మ లక్ష్మణే, ఆమె ఈ రామావతారంలో సాక్షాత్ మహాలక్ష్మియే, లక్ష్మీదేవి సీతమ్మగా అవతరించింది అంటారు. కాబట్టి హనుమంతుడు లక్ష్మి ఆమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి తాను ఎలా తనని తాను గుర్తు ఆమెకి తెలియజేయాలి అని చెప్తే, నిజమైనటువంటి వివాహిత అయినటువంటి స్త్రీ తన మామగారి యొక్క గొప్పగాని చెప్పాలట ముందుగా. మీరెవరండి అంటే నేను ఫలానా వారి భార్యని అని చెప్పకూడదు, ఫలానా వారి నేను కోడలిని అని చెప్పాలట, మామగారిని చెప్పాలట. అట్లాగే లక్ష్మణ హనుమంతుడు కూడా హనుమంతుడితో కూడా సీతమ్మ ఏం చెప్తుంది, స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని అని చెప్పిందట ముందు. కాబట్టి ఆమె ఆ రకమైనటువంటి పాతివ్రత్య లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ వారు పక్కన నుంచుని మాల ధరించి ఉందిట. ఆ వైకుంఠంలో అదే అమ్మవారు మూడు రూపాలలో ఉంటుందిట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఒక రూపంలో భోగరసం, ఒక రూపంలో లీలారసం, ఒక రూపంలో జ్ఞానరసం అని మూడు స్వరూపాలతో అమ్మవారు వేరు చేస్తుందిట. అటువంటి అమ్మవారు ఈనాడు సీతమ్మవారు వాహనంలో ముత్యాల పందిరిలో మనకు దివ్య దర్శనిస్తున్నారు. అయ్యా నందన్ గారు అందుకోండి.
1: ఎంతో చక్కగా ఈనాటి స్వామివారి యొక్క అలంకార వైభవాన్ని ఆచార్యులు గారు మనకు అందజేశారు. ఆ స్వామివారి యొక్క సందేశం సమస్త కాలాలకు సమస్త దేశాలకు అందబడేది. ఆ స్వామివారి యొక్క ఈనాటి ముత్యపు పందిరి వాహన వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ వాహన సేవా వైభవాన్ని దర్శించడం వలన, లేదా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహన వైభవాన్ని వినడం వలన కలిగే అవకాశం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే, ఈనాడు ఆ ముత్యపు అనేది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి మణి. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన లేదా చంద్రదశకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే భక్తులకు తొలగిపోతాయి. చంద్రుడి వలన మనకు చక్కటి శాంతమైన ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి కాబట్టి మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలున్నా దూరమైపోతాయి. ఆ విధంగా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో విజృంభిస్తున్న శోభిస్తున్న ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందుదాం. ఆ స్వామివారి యొక్క నేత్రంగా చంద్రుణ్ణి అభివర్ణించారు. ఒకవైపేమో సూర్యుడు ధగధగా మండేవాడు, ఇంకొక వైపేమో చంద్రుడు. అంటే ఆ భగవంతుడు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా

0: చక్కగా సమన్వయం పరచుకోగలడు. అందువలన ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం సమస్త శ్రోతలకు కూడా అందుగాక. రేపు 4వ రోజు స్వామివారు ఉదయాన్నే కల్పవృక్ష వాహనంలో మనకు సమస్త కోరికలను తీర్చబోతున్నారు. కాబట్టి మంగళంతో ఈనాటి వాహన సేవా వ్యాఖ్యానాన్ని ఉపసంహరిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజి రంగ రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

Ah,

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
3: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
2: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
3: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్క్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
4: ఇప్పుడు విందాం చిత్రసీమలో. రాగం చిత్రం నుంచి సుధా, రఘునాథం, కళ్యాణి మీనన్ ఆలపించిన గీతం విందాం.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం వింటారు. నీరజాక్షి కామాక్షి భైరవిరాగం త్రిశ్ర త్రిపుట తాళం.

0: మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు మధుర గీతాలు విందాము. ముందుగా వీరాభిమన్యు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం.

మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం మంగమ్మ శబ్దం చిత్రంలో ఘంటసాల పిసిసిలో పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు.

తర్వాతి పాట ఇల్లాలు చిత్రంలో పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్.

ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: condemned the attack on the Aramco headquarters, which took place in the West Asian country yesterday. He described such acts as totally unacceptable and called for an immediate end to them. Meanwhile, Indian Embassy in Riyadh today urged all Indian nationals to continue to follow local authorities' instructions. In men's cricket, West Indies defeated hosts India by 24 runs in the fourth T20 International in Hyderabad tonight. Chasing a target of 248 runs, India were all out for 223 in 19.4 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శ్రీ హర్ష ఆచార్యులు. 6:15 భక్తిరంజనిలో దేవి శరణవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి లలిత త్రిపుర సుందరి 5వ రోజు. 6:35 పొలం పనులు. 7 జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు కె ప్రదీప్ గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఆ తర్వాత బతుకమ్మ ప్రత్యేక పాట. అనంతరం ఆరోగ్య జీవనం, కీళ్లు ఎముకలు ఆరోగ్యం, ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగని గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 10:03 విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వినియోగము, నాణ్యత, లభ్యత, ప్రత్యేకతల గురించి ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమానుసంధానకర్త నిహారా కానిటి గారు. ఇక 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి విజీవిఎన్ఎస్ ప్రవళిక గారి వీణావాదన వింటారు. ఇక 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో సుల్తాన్ నాజా బృందం వారిచే ఖవాలి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకంలో సాహిత్యంతో దోస్తి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక నవల పరిచయం. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. ఇక 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంట రజిత బృందం వారు ఆలపించిన బతుకమ్మ పాటలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ మృత్తిక శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమానుసంధానకర్త ఇక 8:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీవైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి 2 కార్యక్రమాలు. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి

రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11:14 దాటి 36 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.